శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 22వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా హిందీలో వార్తలు.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో దేవి స్తుతి. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం ఒక ప్రకటన.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ప్రకటిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో మొహమ్మద్ సాదిక్ ముహియుద్దీన్ గారి నుంచే హితోక్తులు.
2: అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్ అనే దివ్య ఖురాన్ సూక్తి యొక్క అర్థం, నేను మానవుల్ని జిన్నుల్ని నన్ను ఆరాధించటానికి మాత్రమే తప్ప మరే లక్ష్యంతోనూ సృష్టించలేదు. ఇస్లాం ఏకేశ్వరవాదానికి సంబంధించి విశ్వాసానికి ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఖండించింది. యావత్ సృష్టిరాశులకు ఆరాధ్యుడు ఒక్కడేనని, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు పూజనీయుడు లేడని, ఆయన అల్లాహ్ అని నమ్మడంతో పాటు ఆచరణరీత్యా కూడా ఆ ఒక్కడినే ఆరాధించాలని, ఆయన్నే వేడుకోవాలని, జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆయన ఆజ్ఞల్ని మాత్రమే శిరసా వహించాలని విషదం చేస్తుంది. దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో, దేవుడు విశ్వాసం లేని సదాచరణను, సదాచరణ లేని విశ్వాసాన్ని స్వీకరించడు అని పేర్కొన్నారు. ఇంకొక ప్రవచనంలో ప్రవక్త మహనీయులు అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన జీవన ధర్మంగా, మొహమ్మద్ను తన దైవ ప్రవక్తగా అంగీకరించి దాని పట్ల పూర్తిగా సంతృప్తి చెందినవాడే విశ్వాస మాధుర్యాన్ని చవిచూసినవాడవుతాడు అని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇలా ప్రవచించారని హజరత్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు తాలా అనుహు పేర్కొన్నారు. ఇస్లాం 5 మౌలిక విశ్వాసాలపై ఆధారపడి ఉంది. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని దాసుడు అని ప్రకటించాలి, నమాజ్ వ్యవస్థ నెలకొల్పాలి, జకాత్ పేదల ఆర్థిక హక్కు చెల్లించాలి, హజ్ యాత్ర చేయాలి, రంజాన్ నెల ఉపవాసాలు పాటించాలి. ఈ 5 విన్యాసాలపైనే ఇస్లాం సౌధం నిర్మించబడింది. దివ్య ఖురాన్ సూరె మాయిదాలో దేవునికి సాటి కల్పించే వారికి దేవుడు స్వర్గప్రవేశం నిషేధించాడు, వారి నివాసం నరకమవుతుంది అని పేర్కొనబడింది. ముస్లిం గ్రంథంలోని ఒక హదీసులో, దేవునికి సాటి కల్పించని అంటే షిర్క్ చేయని స్థితిలో చనిపోయినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు, దానికి భిన్నంగా దేవునికి సాటి కల్పిస్తున్న స్థితిలో చనిపోయినవాడు నరకానికి పోతాడు అని పేర్కొనబడింది. దైవ ప్రవక్త గారు ఒక హితోక్తిలో ఈమాన్ విశ్వాసానికి 70 శాఖలున్నాయి, వాటిలో అన్నింటికంటే ఉత్తమమైనది లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకడం, అత్యంత అల్పమైనది ప్రజలు నడిచే దారిలో బాధ కలిగించే వస్తువుని తీసివేయడం అని పేర్కొన్నారు. కపట విశ్వాసిని 3 విషయాల ద్వారా గుర్తించవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తూ, మొదటిది అతడు నోరు విప్పితే అబద్ధం పలుకుతాడు, రెండవది వాగ్దానం చేస్తే భంగపరుస్తాడు, మూడవది ఏదైనా వస్తువు అమానతుగా భద్రపరచమని ఇస్తే దాని పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడతాడు అని పేర్కొన్నారు. ఇంకొక హదీసులో అవిశ్వాసి ఏదైనా సత్కార్యం చేస్తే ఇహలోకంలోనే దాని ప్రతిఫలం అతనికి ఇవ్వబడుతుంది, పరలోకంలో దానికి ఎలాంటి ప్రతిఫలం లభించదు. అయితే విశ్వాసి సత్కార్యాలను దేవుడు పరలోకం కోసం భద్రపరిచి ఉంచుతాడు, అతని విధేయత మూలంగా ఇహలోకంలోనూ అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు అని మహాప్రవక్త ప్రవచించారు. విశ్వాసం యొక్క విశిష్టతను పేర్కొంటూ, తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర మానవులందరికన్నా నన్ను ఎక్కువగా అభిమానించనంత వరకు మీలో ఏ ఒక్కడూ విశ్వాసి కాజాలడు అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తేటతల్లం చేశారు. మీ ముఖాలను తూర్పు లేక పడమరకు తిప్పుకోవడం పుణ్యకార్యం కాదు. దేవుణ్ణి, అంతిమ దినాన్ని, దైవదూతల్ని, దేవుడు పంపిన అంతిమ గ్రంథాన్ని, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించి దేవుని మీద ప్రేమాభిమానాలతో మీకత్యంత ప్రియమైన ధనాన్ని బంధువుల కోసం, అనాథుల కోసం, నిరుపేదల కోసం, బాటసారుల కోసం, సహాయార్థుల కోసం, బానిసల విముక్తి కోసం ఖర్చు చేయాలి.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో మొహమ్మద్ సాదిక్ ముహియుద్దీన్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మశాన చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పన ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనకాత నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారుకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
5: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12వ స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వారికి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరిని ప్లేయర్ ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన

0: क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलम एकोननवतिः धावनांकैः पराजितम्। गुजरात टाइटन्स इत्यनेन स्थापितस्य 33-200 धावनांकानां लक्ष्यस्य अनुसरणं कुर्वत् चेन्नई सुपर किंग्स इति दलं प्रायः मध्य चतुर्दश कन्दुक क्षेपण चक्रेषु 44-100 धावनांकान्येव विरचयत् इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రసార వివరాలు. నూట 3.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 మహిళా వాణి ఈనాటి కార్యక్రమంలో సహనమే శ్రీరామరక్ష పొట్లూరి శారద గారి కథానిక వింటారు. ఇంకా ఈనాటి కార్యక్రమంలో ఇడా సోఫియా స్కాడర్ గురించి పుట్టి నాగలక్ష్మి గారు అందించే వివరాలు కూడా ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇంకా ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఇక ఈ ఉదయం 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:50 రైతు సోదరులకు సలహాలు సూచనలు అందించే కార్యక్రమం వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 అంటే గంట పాటు ఆనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో జాతీయ స్థాయిలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: A great ally, a great partner. We do a lot of good work with them, and so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about, and we'll also meet with the Quad there, which is important. Something I think my first meeting as Secretary of State was with the Quad, so I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs, and that was my first meeting. And I'm glad we're able to do it now in India, and we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు దక్కడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలు ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జైసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఎనభై మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖ

0: సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: విరామంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వాతి కిరణం చిత్రం నుండి ఈ పాట.

0: సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. రెటీనా డిటాచ్మెంట్ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారి నుంచే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదండి, అందుకోసం. సో ఎంత నేర్చుకున్నా కూడా కొంత మిగిలిపోతూనే ఉంది, దాంట్లో అనేక సమస్యలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా రెటీనా, చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్న వాళ్ళకందరికీ మనకు తెలిసిందే రెటీనా అంటే. అసలు రెటీనా వల్ల వచ్చే సమస్యలు ఏంటి, రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, మొదలైన విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో మంచి అనుభవం పొందిన డాక్టర్, రెటీనా సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఈ రెటీనా సమస్యలు చాలామంది వింటూ ఉంటాం, ముఖ్యంగా రెటీనా డిటాచ్మెంట్ అనేటువంటి పదం వింటూ ఉంటాం, ఇది ఎందుకు వస్తుంది?
4: సో రెటీనల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా అర్థమయ్యేటి చెప్పాలంటే, రెటీనా నార్మల్గా కంటి లోపల ఇన్నర్ మోస్ట్ థర్డ్ లేయర్ అనమాట. మన ఐబాల్ ఏదైతే ఉందో వాటర్ ఫిల్డ్ గ్లోబు, దానికి 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి రెటీనా. ఆ రెటీనా లోపల ఉన్న 2 లేయర్కి అతుక్కొని ఉంటుంది మంచిగా. అట్లా ఉన్నప్పుడు దాన్ని అటాచ్డ్ రెటీనా అంటాం మనం. రెటీనా అటాచ్ అయ్యి నార్మల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు చూపు అనేది కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ రెటీనా అనేది డిటాచ్ అయిపోతుందో, అంటే ఊడిపోతుందో దాని ప్లేస్ నుంచి, దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం.
3: ఎందుకు ఇట్లా అవుతుంది అది?
4: ఎస్, రెటినల్ డిటాచ్మెంట్ అన్నది రీజన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెటినల్ డిటాచ్మెంట్ 3 టైప్స్ ఉంటుంది. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనము. అంటే సింపుల్గా చెప్పాలంటే, కంటి నరంలో అంటే రెటినాలో హోల్ పడి ఆ హోల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్ళిపోయి రెటినా ఊడిపోవడం అనమాట. ఇది రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్. రెండోది వచ్చేసి ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, కంటి లోపల అబ్నార్మల్గా రక్తనాళాలు పుట్టి, రెటినాలో రక్తనాళాలు పుట్టి అవి కొంచెం ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ చేసి అవన్నీ కలిపి రెటినాని లాగుతాయి. అవి రెటినాని లాగడం వల్ల రెటినా ఊడిపోతుంది, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. థర్డ్ వచ్చేసి ఎక్స్డేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అంటే ఏంటంటే, కంటి లోపల ఏవైతే నార్మల్గా మనకి ఎట్లా ఉంటుందంటే, కంటిలో వచ్చిన ఫ్లూయిడ్ని వచ్చింది వచ్చినట్టుగా బయటికి పంపించే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. మన కొరాయిడ్ అంటాము, ఆర్పీ సెల్స్ అంటాము, ఆర్పీ పంప్ అంటాము. ఇవన్నీ ఏంటంటే, వచ్చిన ఫ్లూయిడ్ని రెటినా నుంచి కూడా బయటికి లాగేస్తాయి. ఎప్పుడైతే ఈ పంప్స్ సరిగ్గా పనిచేయవో, అప్పుడు రెటినా వెనకాల ఫ్లూయిడ్ అనేది జమ అయిపోతుంది. దాన్ని ఎక్స్డేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఓకేనా? సో అయితే ఇందులో రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాం కదా ఫస్ట్ది, కంటి లోపల రెటినాలో హోల్స్ ఫామ్ కావడం వల్ల ఇది వస్తుంది అనమాట. అయితే కంటి లోపల రెటినాలో హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, మనం ఇంతకుముందు మయోపియా టాపిక్లో చెప్పుకున్నప్పుడు హై మయోపియా అంటాం మనం. హై మయోపియాలో లేదా మోడరేట్ మయోపియాలో, మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో యాక్సెల్ లెంత్ అంటే ఐబాల్ లెంత్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఐబాల్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, అది స్ట్రెచ్ అవుతున్నప్పుడు లోపల ఉన్న రెటినా అన్నది చాలా థిన్గా ఉంటుంది, టిష్యూ పేపర్ లాగా చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి ఈ బయట ఉన్న 2 లేయర్స్ కొంచెం ఆ స్ట్రెచ్ను తట్టుకుంటాయి, లోపల ఉన్న రెటినా థిన్ అవుతుంది అనమాట. అంటే పలచబడుతూ ఇంకా ఎక్కువైనప్పుడు అది కొంచెం అక్కడ టేర్ అవుతుంది. మన టిష్యూ పేపర్ని 2 కార్నర్స్ ఇట్లా పట్టుకొని లాగితే ఏమవుతుంది, మధ్యలో ఒక దగ్గర థిన్ అవుతూ అది చినిగిపోతుంది. సేమ్ అంతే రెటినాలో కూడా అట్లా అవుతుంది అనమాట. ఆ రెటినాలో కూడా హోల్స్ ఫామ్ అవుతాయి. అయితే హోల్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, పేషెంట్కి కొంచెం అన్యూజువల్గా కనిపిస్తుంది. ఫ్లోటర్స్ కొంచెము, కొంతమందికి ఎక్కువ కనిపిస్తుంది, కొంతమందికి తక్కువ, సివియార్టీని బట్టి ఉంటుంది. కొంచెం బ్లీడింగ్ అయిందంటే ఫ్లోటర్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు పేషెంట్ ఇమీడియట్గా మన దగ్గరకు వస్తారు, నాకు విజన్లో కొంచెం ఫ్లోటర్స్ కనిపిస్తున్నాయి, డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి. మనం అప్పుడు చూస్తే రెటినల్ టేర్ ఉంటుంది, ఆ రెటినల్ హోల్ ఉంటాయి, వాటికి మనం లేజర్ తీస్తే సరిపోతుంది. అది రెటినల్ డిటాచ్మెంట్ కాకపోతే,
3: అది
4: ఒకవేళ మనం ఆల్రెడీ పేషెంట్కి రెటినల్ హోల్ ఫామ్ అయింది, పేషెంట్ నోటీస్ చేయలేదు, లేదా సింప్టమ్సే లేవు పేషెంట్కి అనుకోండి, ఆ హోల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఆ రెటినా మొత్తం ఊడిపోతుంది. రెటినా ఊడిపోతే దాన్ని రెగ్మెండోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. అది రెగ్మెండోజినస్. రెండోది ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాం కదా, అందులో అబ్నార్మల్ న్యూ వెజిల్స్ ఫామ్ కావడం వల్ల, అంటే కొత్త కొత్త రక్తనాళాలు పుట్టుతాయి అందులో రెటినాలో. ఎట్లాంటి డిసీజెస్ అంటే మనకు డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి ఎప్పుడైతే అది ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో అప్పుడు ఈ కొత్త రక్తనాళాలు పుట్టడం కానీ. రెండోది సిఆర్వీఓ అంటాం మనం, అంటే కంటి లోపల ఉన్న సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూడ్ కావడం వల్ల అట్లాంటప్పుడు కొత్త రక్తనాళాలు పుట్టడం, లేదంటే బ్రాంచ్ రెటినల్ వెయిన్ అక్లూజన్స్ కానీ, ఇట్లాంటి చాలా డిసీజెస్ ఉంటాయి అన్నమాట. ఈ అనిమిక్ రెటినోపతి కానీ, ల్యుకోమిక్ రెటినోపతి కానీ, ఇట్లా ఏదైనా కానీ రెటినాలో అబ్నార్మల్గా వెజిల్ గ్రోత్ ఉంది అంటే అక్కడ ఈ రెటినా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం ఇది. సో ఇవి వచ్చినప్పుడు ఏంటి అంటే మనము ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేసి రెగ్మెండోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అయితే కంపల్సరీగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసి వాళ్ళకి ఆ రెటినాని సెట్ చేయాల్సి వస్తుంది. అది సెట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి విజన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111. జనరల్గా మరి దీని లక్షణాలు ఎట్లా మనకు కనబడతాయి?
4: సో లక్షణాలు వచ్చేసి పేషెంట్కి ఎప్పుడైతే డిటాచ్మెంట్ అయ్యిందో రెటినా, ఆ రెటినా డిటాచ్మెంట్ అయిన పేషెంట్ చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి విజని ఒక సైడ్ కనబడదు. ఎక్కడైతే డిటాచ్మెంట్ అవుతుందో ఆ ఏరియాలో కొంచెం వాళ్ళకి అబ్నార్మల్గా కొంచెం ఏదో కట్టెని ఇట్లా ఊగుతున్నట్టుగా సరిగ్గా కనబడకపోవడము ఆ ఏరియాలో అట్లా కనిపిస్తుంది. రెండోది ఈ రెటినా డిటాచ్మెంట్తో పాటు ఫ్లోటర్స్ కనిపిస్తాయి వాళ్ళకి, అంటే చిన్న చిన్నగా మనకు దోమల్లాగా, ఈగల్లాగా ముందు కదులుతున్నట్టుగా, ఏముండవు అక్కడ ఈగల దోమలు, బట్ వాళ్ళకి కనిపిస్తాయి అట్లా చిన్న చిన్న డాట్స్ లాగా, అవే ఫ్లోటర్స్ అంటాం మనము. సో పేషెంట్స్ యూజువల్గా ఈ సింప్టమ్స్తో వస్తారనమాట, డాక్టర్ నాకు ఇట్లా ముందు కనిపిస్తుంది ఒక ఈగలాగా ఉంది, అటు ఇటు తిరుగుతుంది, సడన్గా ఎక్కువైపోతున్నాయి అవి అని చెప్పి వస్తుంటారు. సో ఇవన్నీ లక్షణాలు అనమాట. వీటితో పాటు ఫ్లాష్స్ ఆఫ్ లైట్ అంటాం మనం. ఫ్లాష్స్ ఆఫ్ లైట్ అంటే ఇప్పుడు ఒక బల్బు ఆన్ ఆఫ్ అయితే ఎట్లా మెరుస్తుంటుందో అట్లా విజన్లో కూడా కనిపిస్తుంది.
2: అరే
4: అది ఒక సైన్ అనమాట, రెటినా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పి. సో ఈ సింప్టమ్స్ వస్తుంటాయి. ఒకవేళ పేషెంట్ తొందరగా వచ్చి మనం చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తే విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు అట్లే వదిలేస్తే, లేదా పేషెంట్ ఇగ్నోర్ చేసినా, వాళ్ళకి సరిగ్గా నోటీస్ చేయకపోయినా సింప్టమ్స్, అది కంప్లీట్ టోటల్ రెటినల్ డిటాచ్మెంట్కు దారితీస్తుంది. ఎప్పుడైతే టోటల్ రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో అప్పుడు విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈవెన్ సర్జరీ తర్వాత కూడా. ఎందుకంటే మనకు రెటినా ఎప్పుడైతే దాని ప్లేస్లో నార్మల్గా అతుక్కున్నప్పుడు మాత్రమే దానికి న్యూట్రిషన్ అన్ని అందుతాయి అన్నమాట. సో ఇప్పుడు అది న్యూట్రిషన్ ఎప్పుడైతే ఊడిపోతుందో దాని ప్లేస్ నుంచి, దానికి న్యూట్రిషన్ అందదు. సో న్యూట్రిషన్ అందనప్పుడు ఎన్ని రోజులు అది న్యూట్రిషన్ లేకుండా డిటాచ్డ్ స్టేజ్లోనే ఉంటుందో అంత ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది రెటినా. మనం రెగ్యులర్గా పేషెంట్స్ కూడా ఇదే చెప్తా ఉంటాం. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్కి మనం ఒక రోజు నీరు పోయకపోతే ఏమవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. వన్ వీక్ పోయకపోతే, వన్ మంత్ పోయకపోతే ఏమవుతుంది, సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సేమ్ ఇలా అలానే రెటినాలో కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది ఊడిపోయిన తర్వాత మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్ లో అతకబెట్టి మనం ఎప్పుడైతే సెట్ చేస్తామో అప్పుడే విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి మనకు. ఇప్పుడు సపోజ్ రెటినా ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ డ్యామేజ్ అయింది, డిటాచ్ అయిపోయింది 1-2 ఇయర్స్ బ్యాక్, పేషెంట్ ఇప్పుడు వచ్చి సర్జరీ కోసం వచ్చారనుకోండి, మనం విజన్ ఎక్కువ వస్తుందని గ్యారంటీగా చెప్పలేము వాళ్ళకి. మనం సర్జరీ చేసి దాన్ని అతికించాలి, అంటే అనటామికల్ పొజిషన్లో చేంజ్ చేస్తాం మనం. కానీ ఫంక్షనల్ రికవరీ అనేది మనకు ఇప్పుడే తెలియదు. అది అనటామికల్గా సెట్ చేస్తాం కానీ ఫంక్షనల్ రికవరీకి టైం పడుతుంది. ఇంకా మనం ఓవరాల్గా ఒక 3-4 మంత్స్ అబ్జర్వ్ చేసి చూడాల్సి వస్తుంది ఎంత చూపు వస్తుంది ఏంటి అన్నది.
2: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ సమస్యల గురించి తెలుసుకున్నాం. అసలు ఇది రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా ముందే?
4: ఎస్, తప్పకుండా. ఏ డిసీజ్కైనా ప్రివెన్షన్ చేయొచ్చు మనము. సో సేమ్ అలానే రెటినల్ డిటాచ్మెంట్కి కూడా ప్రివెన్షన్ మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి రెగ్మెండోజినస్ రెటినల్ డిటాచ్మెంట్, అది రాకుండా ఉండాలంటే మనకు మయోపియా కంట్రోల్లో ఉండాలి. అందుకే మనం రెగ్యులర్గా మన పేషెంట్స్కి చెప్తూ ఉంటాం రెగ్యులర్గా,

0: బయటికి చూడడానికి మైనస్ గ్లాస్ ఒకటే అనుకుంటాం కానీ దాని వెనకాల ఇదంతా జరుగుతుంది అన్నమాట. కాబట్టి మైనస్ పవర్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా రెగ్యులర్గా రెటినా చెకప్, దాన్ని డైలేటెడ్ రెటినా చెకప్ అంటాము, అని డ్రాప్స్ వేసి, డైలటేషన్ డ్రాప్స్ వేసి ఒక 45 మినిట్స్ అట్లా కూర్చోబెట్టిన తర్వాత మనం రెటినా చెకప్ చేస్తాం విత్ పెరిఫెరల్ ఇండెంటేషన్. పెరిఫెరల్ ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఒకటి చిన్నగా మనకు మెటల్ది ఉంటుంది, ఎప్పుడైనా చూసే ఉంటారు హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్కి మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తాం అనమాట, ఎందుకంటే పెరిఫెరల్ పార్ట్ మనకు రెగ్యులర్గా కనబడదు, మనం అది ప్రెస్ చేసి చూస్తేనే కనిపిస్తుంది, ఎందుకంటే ఈ రెటినల్ హోల్స్ అన్ని అక్కడ ఫామ్ అవుతాయి అనమాట. ఆ పెరిఫెరల్ మనం ఇండెంటేషన్ అంటాము, పెరిఫెరల్ ఇండెంటేషన్ చేసి చూసినప్పుడు మాత్రమే యూజువల్గా మనం కంప్లీట్గా డిటెక్ట్ చేయవచ్చు 100% రెటినా స్టేటస్ ఎట్లా ఉంది అన్నది. అది మనం రెగ్యులర్గా చెక్ చేస్తాం, ఎవ్రీ పేషెంట్కి చెక్ చేసి చూసి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సజెస్ట్ చేస్తాం.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: ఇది హై మయోపియాలనే కాదు, నార్మల్ పవర్ ఉన్న వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కాకపోతే హై మయోపియా వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. నార్మల్గా కొంతమందికి -0.5 పవర్ కానీ -1 పవర్ ఉన్న వాళ్ళకు కూడా రెటినాలో హోల్స్ ఫామ్ అవ్వడము, రెటినా డిటాచ్మెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా చెకప్ చేసుకుని రెటినా స్టేటస్ ఎలా ఉంది, ఎందుకంటే మనం ఇది హోల్ స్టేజ్లోనే కనుక్కుంటే ఆ హోల్కి చిన్న లేజర్ చేస్తే సరిపోతుంది, మనకు సర్జరీ అవసరం ఉండదు, ఎందుకంటే రెటినా అప్పటికి ఇంకా డిటాచ్ కాలేదు, జస్ట్ హోల్ ఫామ్ అయింది అంతే. సో ఆ హోల్ చుట్టూ మనం ఒకటి లేజర్ ఉంటుంది, రెటినా బరాజ్ లేజర్ అంటాం దాన్ని, ఆ బరాజ్ లేజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెటినాలో ఆ హోల్ ఏం క్లోజ్ కాదు, అలానే ఉంటుంది, బట్ ఈ లేజర్ ఏం చేస్తుందంటే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఎంటర్ అవుతుందో లోపలికి, రెటినా లోపలికి, ఆ ఫ్లూయిడ్ వెళ్లకుండా ఇది బ్యారేజ్ లాగా, అడ్డుకట్టలాగా ఉంటుంది అనమాట, అందుకే దాన్ని బరాజ్ లేజర్ అంటాం మనం. సో దానివల్ల మనకి రెటినా డిటాచ్మెంట్ కాకుండా పేషెంట్కి ప్రివెంట్ చేయవచ్చు మనం. ఇది రెగ్మోడోజినస్ రెటినల్ డిటాచ్మెంట్. అయితే ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్కు రీజన్స్ వేరు, అంటే ఏవైతే అబ్నార్మల్గా రక్తనాళాలు పుట్టి వస్తుంది, అంటే ఏవే డిసీజ్ అని చెప్పినట్టుగా డయాబెటిక్ రెటినోపతి కానీ, సిఆర్విఓ కానీ, అనిమిక్ రెటినోపతి, ల్యుకేమియా, సో ఇవి రావడానికి, అవి రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్గా రెటినా చెకప్ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఏంటంటే ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో, అంటే నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం కదా, ఎన్పిడిఆర్ స్టేజెస్, అక్కడనే మనం దాన్ని కనుక్కుంటే ఇక్కడ దాకా రాకుండా మనం దాన్ని అక్కడనే ఆపేయచ్చు. అది రెండవది సిఆర్విఓ, అంటే అది ఎందుకు వస్తుందంటే బ్లడ్లో మనకు బాడీలో ఉండే బీపీ, హైపర్ టెన్షన్, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. అట్లాంటివి ఏమున్నా కానీ మనం రెగ్యులర్గా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే అది కంటి మీద ఎఫెక్ట్ పడదు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ రావు. అంటే అనిమిక్ రెటినోపతి, ల్యుకేమిక్ రెటినోపతి, అవి ఏమన్నా మనకు అనిమియా కానీ, ల్యుకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటుంటే అవి రెటినా మీద ఎఫెక్ట్ పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ డయాబెటిక్ రెటినోపతి అన్నారు, మరి ఈ డయాబెటిక్ పేషెంట్స్ రోజు చాలా పెరిగిపోతున్నారు, వీళ్ళు ఈ బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సింపుల్ అండి, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, బీపీ, కొలెస్ట్రాల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఒకవేళ అవి కూడా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా మందులు వాడితే అవి కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్లస్ రెటినా చెకప్, రెగ్యులర్ ఐ చెకప్, రెటినా చెకప్ చేయించుకోవాలి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రాబ్లం వచ్చిన తర్వాత వస్తారు, అంటే ఇప్పుడు చూపు తగ్గిందని చెప్పి వస్తారు, చూస్తే అడ్వాన్స్డ్ స్టేజ్ డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది. మనం వాళ్ళని అడుగుతాము, సార్ మీరు ఇంతకుముందు చెకప్ చేయించుకున్నారా రెటినాకి అంటే, లేదు సార్ ఎప్పుడు చేయించుకోలేదు, ఇప్పుడే ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడే వచ్చినామని చెప్తారు. సో దట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే మనకు రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే సింప్టమ్స్ ఏమి ఉండవు మనకు, అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేదాకా సింప్టమ్స్ ఏమి ఉండవు, కన్ను బాగానే కనిపిస్తుంది, బట్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూపు తగ్గుతుంది, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం కష్టం. సో అందుకే రెగ్యులర్ చెకప్ చేసుకుంటే, ఒకవేళ స్టార్ట్ అయి ఉంటే ఆల్రెడీ ఎర్లీ స్టేజెస్లోనే మనం దాన్ని ట్రీట్మెంట్ కేర్ తీసుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్లకుండా ఆపొచ్చు, తద్వారా మనం చూపు పోకుండా అరికట్టవచ్చు. ట్రీట్మెంట్ కూడా మనకు రెగ్యులర్గా చేయాల్సి ఉంటాయి, ఈవెన్ ఇంజెక్షన్స్ అయినా, లేజర్స్ అయినా, సర్జరీస్ అయినా, ఇవన్నీ రెగ్యులర్గా చాలా ఫాలోఅప్స్ చేయాల్సి వస్తుంది, అండ్ వెంటనే రికవరీ రాదు, ఫంక్షనల్ రికవరీ సర్జరీ తర్వాత రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ కాన్సిక్వెన్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎర్లీ స్టేజెస్లో లేదా అసలు రాకుండా కూడా అరికట్టవచ్చు మనం.
1: బాగుంది డాక్టర్.

0: ఈరోజు ముఖ్యంగా రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంది, ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ఎట్లా చూసుకోవాలి, ముఖ్యంగా దీని ట్రీట్మెంట్, ఇంకా స్పెషల్గా ఈ డయాబెటీస్ రెటినోపతి అంటే డయాబెటిక్ పేషెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంటి గురించి మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి.
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
7: విరామనంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, కాబట్టి కొన్ని వివరాలు విందాం. ప్రతి సంవత్సరం May 22 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ జరుపుకుంటారు. ప్రకృతి సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రత్యేకంగా ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అంటారు. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవన శైలిలో పర్యావరణం కాలుష్యం చెందడంలో భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఎన్నో జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇది వరకు ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి, రాను రాను అవి కనుమరుగైపోతున్నాయి. నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం May 20 పిచ్చుకల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన దేశంలో జీవ వైవిధ్యం గురించి, అందులో పిచ్చుకల పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుసుకుందాం. ఈ పాట విన్నాక

మనం అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటున్నాం. ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్ష జాతులు, దాదాపు 77,000 జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. సముద్ర తీరాలను అతలాకుతలం చేసేశాం. ఇవన్నీ చాలా అన్నట్లు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని కూడా వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. మరి జీవ వైవిధ్యం మానవుల చేతిలో, అంటే మన చేతిలోనే ఉంది. దీన్ని అంతమొందించకుండా కాపాడే ప్రయత్నం ప్రతి మానవుని యొక్క కనీస బాధ్యత. మరి ఈరోజు నుంచైనా జీవ వైవిధ్యాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం మనందరం చేద్దాం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిధమ పమగరి సొస పరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మనిని ముసి ముసి నగబుల్ రసిక శిఖామణులు కాదగిట తగ జణు

0: తెరచి కనులు తెరచి చూడగ రామ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారి నుంచే సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: వారం వారం మానసిక సమస్యలపై మనం కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవితేజ గారు, మానసిక వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం
3: డాక్టర్ గారు. ఇందాక మనం ఈ షో రికార్డింగ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను వస్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడిందని ఆగాను. అక్కడ ఒక వ్యక్తి పిచ్చి పిచ్చిగా అరుస్తూ అందరినీ తిడుతూ కాన్సెప్ట్ గలాటా గలాటా చేసేసాడు అక్కడ. సో అది చూసి నాకు అనిపించింది ఇది కూడా ఒక మానసిక సమస్యనే అయి ఉంటుందేమో. మరి అసలు దీన్ని ఏమంటారు, ఇట్లాంటి వ్యక్తులకి ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి ఆయన గురించి చెప్పండి.
4: తప్పకుండా తప్పకుండా. సాధారణంగా ఇది మనము క్లినిక్స్ లో చూసినప్పుడు, హాస్పిటల్స్ లో చూసినప్పుడు దీన్ని స్కిజోఫ్రీనియా అనే డయాగ్నోసిస్ ఇస్తామన్నమాట. నాకు ఫస్ట్ ఈ జబ్బు ఎలా పరిచయం అయ్యింది అనేది గుర్తు తెచ్చుకుంటే అజయ్ అనే వ్యక్తి ద్వారా పరిచయమైంది 10 ఏళ్ల కిందట. అజయ్ చాలా మంచివాడు. 30 ఏళ్ల వయసున్న అజయ్ కష్టపడి బీటెక్ చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ సంపాదించుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సక్సెస్ పొందుదామని బయలుదేరిన అజయ్ కొన్ని రోజుల బాగా స్ట్రెస్కి గురయ్యి కొన్ని రోజులుగా రూమ్ నుంచి బయటకు రాకుండా ఉండడం అనేది వాళ్ళ ఫ్రెండ్స్ గమనించారంట. సరే ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడు, కోడింగ్ చేస్తున్నాడు, రాత్రి పగళ్ళు కూర్చొని అని వాళ్ళు కొన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ ఇంకా 3-4 రోజులు అయితే వీళ్ళకి కూడా కొంచెం వరి అయ్యి వాళ్ళు వెళ్ళారనమాట. తను బాగా డల్గా వాళ్ళ రూపలికి రానివ్వలేదు, డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాడు, అనుమానంగా చూస్తూ ఉన్నాడు. వీడు ఇంత స్ట్రెస్ వల్ల ఏంటి మరీ ఇంత వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంత ప్రవర్తనలో మార్పు ఏంటి అని అనుకొని, సరే అజయ్ నువ్వు వరి అవ్వద్రా అని చెప్పి వాళ్ళు దగ్గరున్న సిగరెట్ లేకపోతే మందో, యాక్చువల్గా నిజం చెప్పాలంటే కొంచెం గాంజా కూడా కలిపి ఇచ్చారంట. అది తీసుకున్న అజయ్ వెంటనే విపరీతంగా అరిచి ఇంకా కోపం, ఈ భయం, అనుమానం అంత విపరీతంగా పరిగి వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. ఇది తెలుసుకున్న అక్కడ హాస్టల్ వార్డెన్ వెంటనే తనని రూమ్ ఖాళీ చేయమని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి తీసుకెళ్ళిపోమంటే వాళ్ళ అమ్మా నాన్న బాగా కంగారు పడి ట్రైన్లో రిటర్న్ తీసుకుంటాగా అక్కడ చాలా అన్ఫార్చునేట్గా తను అక్కడ డోర్ దగ్గర నించోని ఉండగా ఏదో వాయిస్, ఎవరు పక్కన లేరు మాట్లాడడానికి, కానీ ఎవరో అజయ్ ట్రైన్ నుంచి దూకేసే ఇప్పుడే అని అనగా నిజంగా ఎవరో మాట్లాడుతున్నారేమో అని అనుకొని అజయ్ నిజంగా ట్రైన్ నుంచి దూకేశాడు. ఆ పరిస్థితుల్లో మా హాస్పిటల్ అప్పుడు అడ్మిట్ అయ్యాడు. అప్పుడు మేము అజయ్కి స్కిజోఫ్రీనియా అనే జబ్బు వచ్చింది అని డయాగ్నోసిస్ చేసి తనకు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా చేయడం జరిగింది. కానీ నిజంగా ఈ స్కిజోఫ్రీనియా చాలా తీవ్రమైన మానసిక రోగం.
3: డాక్టర్ గారు, బాగా చదువుకున్నవాడు, ఇంజనీర్గా జాబ్ తెచ్చుకునేటువంటి వాడు, అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి వ్యాధి బారిన పడటానికి కారణాలు ఏమై ఉంటాయి?
4: నిజంగా ఎవరైనా సరే, నిజం చెప్పాలంటే మీరు కానీ నేను కానీ ప్రపంచంలో ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. మనం ఒక బస్సులో ప్రయాణిస్తుంటే 100 మంది ఉన్న బస్సులో దాంట్లో ఎవరికో కలిగి నిజంగా స్కిజోఫ్రీనియా కలిగి ఉండుంటుంది. కానీ చాలా వరకు వాళ్ళు ట్రీట్మెంట్లో ఉండడం వలన ఈ వ్యాధి యొక్క లక్షణాలు బయటకు రావు. చాలా వరకు ఈ 15-30 సంవత్సరాల మధ్యలో ఈ రోగం మొదలవుతుంది అన్నమాట. అంటే మిగతా వయసు ఉన్న వాళ్ళకి రాదు అని కాదు, సాధారణంగా ఈ వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దీనికి కారణాలు చాలా చాలా వరకు ఈ మన బ్రెయిన్ కూడా ఒక యంత్రం. ఈ యంత్రంలో వైర్లుంటాయి, ఆ వైర్లో కరెంటు ఈ రసాల ద్వారా పరిగెడుతూ ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా సరే ఈ జబ్బు ఏర్పడవచ్చు. చాలా వరకు ఈ రసాలలో ఇంబ్యాలెన్స్, గ్లూటమేట్, సెరటోనిన్, డోపమిన్ అనే రసాలలో ఇంబ్యాలెన్స్ వల్ల ఈ జబ్బు ఏర్పడుతుంది. ఈ 3 రసాలలో ప్రత్యేకంగా డోపమిన్ అనే రసాయనం అనే ఇంబ్యాలెన్స్ అవుతుంది. సరే ఉదాహరణకు తీసుకుందాం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, పక్క నుంచి ఎవరన్నా వెళ్తే నా ధ్యాస మీ పైనే ఉంటుంది. కానీ స్కిజోఫ్రీనియా వ్యాధి ఏర్పడితే ఈ డోపమిన్ అనే రసాయనం, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అని చెప్పే ఈ రసాయనం ఎక్కువగా లోపల మెదడులో ఉండడం వలన మళ్ళీ ఈ వ్యక్తి వెరటని వెళ్తుంటే ఏంటి వీడు నన్ను ఫాలో అవుతున్నాడు, ఏంటి వీడేదో ప్లాన్ వేస్తున్నాడే. అదే వ్యక్తి కొంచెం దూరం వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతుంటే అదుగో వీళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారా. అంటే మన చుట్టూత ప్రపంచంలో ఏది జరిగినా ఇది నా కోసమే జరుగుతుంది అనే విపరీతమైన భయం ఏర్పడుతుంది. ఎవరో కుట్ర పన్నుతున్నారు, ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఏర్పడుతుంది. సో అలాగే బయటున్న ముందట మెదడులో ఈ డోపమిన్ రసాయనం తగ్గడం వల్ల మామూలుగా ఉండే పని చెయ్యాలి, స్నానం చేయాలి, ఉత్సాహంగా ఉండాలి అనే ఆలోచనలు కూడా బాగా తగ్గిపోతాయన్నమాట. ఇది కాకుండా ఏదన్నా మెదడుకి దెబ్బ తగిలినా లేదంటే ఏదన్నా డ్రగ్స్ గాంజాయి ఏదన్నా వేరే డ్రగ్స్ చేయడం వలన లేదంటే ప్రెగ్నెన్సీలో అమ్మ గర్భిణీగా ఉండడంలో ఆ టైంలో ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినా వేరే వేరే కారణాల వల్ల ఈ జబ్బు రావచ్చు. వంశపారంగంగా కూడా ఈ జబ్బు రావడం జరుగుతుంది. అమ్మగాని నాన్నకు కానీ ఉంటే ఒక 10%, ఇద్దరికి ఉంటే ఒక 30% దాకా జెనెటిక్ ద్వారా ఈ వ్యాధి రావచ్చు అన్నమాట.
2: చిన్న విరామం. తేజ రీహాబ్
1: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
2: ఇప్పుడు తేజ రీహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
1: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
2: తేజ రీహాబ్,
1: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
2: సెల్ 8125335376.
1: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు.
2: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు సంప్రదించండి డాక్టర్ రవితేజ, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని డోపమిన్ వలన. బాగుంది డాక్టర్ గారు, దీన్ని గుర్తించడం ఎలా అంటారు మరి?
4: సో మనం ఈ రసం ఇంబ్యాలెన్స్ వల్ల ఏ జబ్బు అయితే ఏర్పడుతుంది అనుకున్నాం కదా, సో చాలా వరకు చూస్తే దీంట్లో పాజిటివ్ సింప్టమ్స్ అని ఉంటాయి. అంటే మనిషికి 5,000 అనుకోండి, ఒక ఎక్స్ట్రా 1,000 అంటే ఎక్కువగా కొన్ని బాగా ఏర్పడే లక్షణాలు. మొట్టమొదటిగా ఈ విపరీతమైన భయం, అనుమానం అబద్ధమే, సైంటిఫిక్ ప్రూఫ్ అంటూ ఉండదు, చుట్టుపక్కల ఎవ్వరు నమ్మలు, సొసైటీ కూడా నమ్మదు, అయినా సరే మనం దాన్ని గట్టిగా అదే నిజం అని పట్టుకొని దానివల్ల మనం బాగా డిస్టర్బ్ అవుతాం. చాలామందికి ఇలాగున్నప్పుడు పక్కన ఎవరూ లేరు కానీ ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళ మనసులో ఆలోచనలు పెడుతున్నట్టు తీస్తున్నట్టు, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు, కొన్నిసార్లు వాళ్ళ శారీరకం కంట్రోల్ కూడా తప్పిపోతుంది అన్నమాట. అంత తీవ్రంగా కూడా వెళ్ళొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ సింప్టమ్స్, అంటే 5,000 1,000 తక్కువ ఉండాల్సినవి ఉండవు. అంటే వాళ్ళకి కొంచెం డిప్రెషన్కి గురవుతారు, పని చేసుకోలేకపోతారు, నిద్ర, స్నానం, ఆకలి అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ మూడో పాయింట్ అంటే ఎఫెక్టివ్ సింప్టమ్స్ అంటాం. ఆబ్వియస్గా కొంచెం ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు, కొంచెం డల్ అవుతారు. అలాగే ఫోర్త్ పాయింట్ కాగ్నేటివ్ సింప్టమ్స్ అంటాం. కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, పని చేయలేకపోతారు, ప్లాన్ చేసుకోలేకపోతారు. ఇలాగ అన్నీ ఏర్పడడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ నార్మల్గా చేసే పనులు, ఆ ఫంక్షనల్ కెపాసిటీ ఏంటంటామో అది కోల్పోతూ వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ సొసైటీలో ఒక పొజిషన్ కానీ తగ్గుతూ కోల్పోతూ ఉంటారన్నమాట.
2: సహజమే కదా, ఇందాక వీళ్ళు నార్మల్గా ప్రవర్తించిన వ్యక్తులు అబ్నార్మల్గా ప్రవర్తిస్తున్నారు అనేది తోటి స్నేహితులు గమనిస్తారు. గమనించడం వల్ల మీరు అన్నట్టు వాళ్ళలో కొంచెం విలువ తగ్గిపోతూ ఉంటుంది. వాడేదో అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు రా, ఏదో అప్పుడప్పుడు గమని వదిలేయండి అని అనే దానికి వస్తుంది.
4: అవును,
2: నిజమే. మరి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందంటారా?
4: లక్కీగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎలా అయితే షుగర్ బీపీకి దీర్ఘకాలంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎలా అయితే మనం కంట్రోల్ చేయొచ్చో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. కానీ ఓన్లీ ఒక 100 మందిలో ఒక 30-33% క్యూర్, పూర్తిగా ఒక 9 నెలల 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి లైఫ్లో కనిపించని కూడా కనిపించరు. కానీ చాలా వరకు ఒక 60-70% వరకు షుగర్ బీపీ లాగా దీర్ఘకాలంగా మాత్రలు వాడి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ డాక్టర్ సలహా పాటిస్తూ రెగ్యులర్గా మాత్రలు వాడుతూ నిదానంగా ఎంత తక్కువ మందులు అవసరమైతే అంత తక్కువ మందులతో వాటిలాడుతూ మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. బాగా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని రోజులు ఇంజెక్షన్స్ వాడడం, తర్వాత మాత్రలు వద్దు మర్చిపోతున్నాము ఇబ్బంది అవుతున్న వాళ్ళకు కూడా నెలకి కానీ 2 వారాలకు ఒకసారి కానీ మాత్రలు లేకుండా ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొన్నిసార్లు బాగా తీవ్రంగా ఉండి ఇట్లా మనం ఎలా అయితే అజయ్ కథలో మాట్లాడుకున్నామో ఇట్లా వాయిసెస్ వినిపించడం, ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే సూసైడల్ అటెంప్ట్స్ జరగడం వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు బ్రెయిన్లో ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, ఈ షాక్ ట్రీట్మెంట్ అది ఏదైతే మాట్లాడుకుంటామో, బ్రెయిన్లో కొంచెం చిన్న డోస్లో కరెంటు పంపించి మళ్ళీ ఆ హెచ్చు ఎదుగుల్ని నార్మల్ చేసే అవకాశం కూడా చాలా వరకు ఉంటుందన్నమాట.
3: దీంతో వచ్చిందనగానే ఏదో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది క్యూరేబుల్, చాలా చక్కగా మీరు అన్నట్టు సరైన మందులు వాడచ్చు, లేదా మందులకు ఇంకా ఇబ్బందిగా ఉంటే ఇంజెక్షన్ కూడా డైరెక్ట్గా తీసుకొని తగ్గించుకోవచ్చు. సో రకరకాల ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా మనం మానసికంగా కొంచెం దృఢంగా ఉండడం, అలవాటు చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మాట వచ్చేసరికి నాకు ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే, సహజంగా వీళ్ళని ఎక్కువగా కలిసి ఉండేది ఫ్యామిలీతోనే.
4: వీళ్ళు
3: ఇంకా ఆఫీస్ డ్యూటీలో ఏదో వస్తారని వెళ్తారు, కానీ పట్టించుకోరేవారు ఆఫీసులలో, కానీ ఇంటికి పోయినా కూడా అది చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఫ్యామిలీ రోల్ ఏమిటంటారు?
4: చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు. ఎలా అయితే మనం లాస్ట్ రేడియో షోలో బైపోలార్ మాట్లాడుకుంటూ కూడా మనం అనుకున్నాం, ఫ్యామిలీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఇన్సైట్, అంటే వాళ్ళకి అసలు రోగం ఉంది అని చాలా వరకు తెలియదు. దీనివలన వాళ్ళు ట్యాబ్లెట్లు కూడా తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇలాగా ఫ్యామిలీ బాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకంటే చెప్పిన మాటలు వినరు, మాత్రలు వేసుకోరు, వాళ్ళపైనే అనుమానం పడతారు. వీళ్ళు ఎంత చేసినా ఇంకా వీళ్ళపైన అనుమానం పడి వాళ్ళపైనే ఆ ఫ్రస్ట్రేషన్, కోపం తీయడం వల్ల వాళ్ళు ఇంకా దూరం అయ్యి ఏం చేయాలో తెలియక ఆ కోపాన్ని మళ్ళీ పేషెంట్ వైపే తిప్పి ఏదైనా కలిపి ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ అట్లా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఫ్యామిలీ వాళ్ళకి బాగా జబ్బు గురించి అర్థం చేసుకోగలిగితే చాలా వరకు పేషెంట్ని హెల్ప్ చేయగలుగుతారు. ఆ పేషెంట్తో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మాత్రల్ని ఎలా కన్విన్స్ చేసి ఇవ్వగలగాలి, జబ్బు మొదలైతే ఎలా గుర్తించాలి, లా కంట్రోల్లో ఉన్నప్పుడు ఒకవేళ మళ్ళీ కొంచెం పెరిగితే ఎలా గుర్తించాలి అని తెలుసుకోగలిగితే ఫ్యామిలీ వలన చాలామంది, ఎన్నో వేల మందిని పేషెంట్లు బయటపడడం, ఆ ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడం నేను చూశాను.
3: చిన్న విరామం. తేజ రిహాబ్.
1: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
3: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
1: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక్క చిరునామా
3: తేజ రిహాబ్.
1: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
3: సెల్ 8125335376.
1: డాక్టర్ రవితేజ, ఎండి సెక్రటరీ, సిఎంసి వేలూరు.
3: అనుమానాలు, భయాలు, ఆందోళన, చెడు వ్యసనాలు, వైవాహిక మరియు సెక్స్ సమస్యలు సంప్రదించండి డాక్టర్ రవితేజ, తేజ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. మీరు అన్నట్టు ఈ స్కిజోఫ్రెనియా గనక ఆ జబ్బున లక్షణాలు కనబడ్డాయి అని అంటే ఫ్యామిలీ జాగ్రత్తగా దాన్ని గమనించేసి దగ్గరలో ఉన్న సైక్రటిస్ట్ని కలిస్తే ఇంకా మంచిది. ఆయన కలిసిన తర్వాత డాక్టర్ చెప్పినటువంటి సిస్టమేటిక్ పద్ధతిలో ఏ టైంకి ఏ ట్యాబ్లెట్స్ వేయాలి, ఎప్పుడు ఈయన ఎలా గమనించాలి మొదలైన సూచనలు సలహాలు కనుక వాళ్ళు ఇచ్చినట్టు పాటించేస్తే మీరు అన్నట్టు ఒక 3 నెలల నుండి 6 నెలలు సంవత్సరం లోపల మళ్ళీ యాజ్టేజ్గా అది ముదరకుండా తగ్గిపోయి మళ్ళీ తన పనులు తాను చేసుకునే స్థాయికి ఎదగడానికి ఫ్యామిలీ చాలా దోహదపడుతుంది అంటారు.
4: ఖచ్చితంగా, ఎంత తొందరగా తీసుకురాగలిగితే అంత తొందరగా నయం చేయగలం, అంత తక్కువ కాలం మాటలు కూడా అవసరం పడతాయి. ఎంత ఎక్కువ కాలంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా, ఎక్కువ కాలంగా ఇలాంటి అటాక్స్ మళ్ళీ మళ్ళీ రావడంతో మాటలు ఎక్కువ అవసరం పడతాయి, దానికి ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సులు కూడా తగ్గిపోతాయి.
3: సో డాక్టర్ గారు, అట్లాగే చివరిగా ఈ ప్రివెన్షన్ అండ్ నివారణ,
4: మనం అన్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ని మనం తీసుకుంటే చాలా వరకు దీర్ఘకాలంగా చాలా సివియర్గా అయిన స్ట్రెస్ గురైన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మనం జెనెటిక్ పరంగా, కెమికల్ పరంగా చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం. సో ఒక లైఫ్లో ఎంత స్ట్రెస్ ఫ్రీ, ఆ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాము అని నేర్చుకోగలిగితే ఆ ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఫ్యామిలీ టైం, మన లైఫ్ వర్క్ బ్యాలెన్స్ చేయగలిగితే చాలా వరకు మేలు జరుగుతుంది. కానీ నేను లాస్ట్ టైం కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాం, ఇలాగా బాగా స్ట్రెస్కి గురై ఒకవేళ ప్రవర్తనలో మార్పులు, ఒక జబ్బు ఏర్పడడం స్టార్ట్ అయినప్పుడు చాలాసార్లు ఏం చేస్తారంటే ఈ అజయ్కి జరిగినట్టు ఆ స్టోరీలో ఫ్రెండ్స్ ఎలా అయితే సిగరెట్ అని, గాంజా అని, స్ట్రెస్ ఫ్రీ అని మందు ఇచ్చి ఇట్లా ఇంకా జబ్బుని ఎక్కువ చేశారు అన్నమాట తెలియకుండా. సో చాలా వరకు మన సొసైటీలో కూడా ఇలా జరుగుతుంది. ఇంకా మంత్రాలు, మాంత్రికులు అని చెప్పి ట్రీట్మెంట్ డిలే అవుతుంది. ఈ పరిస్థితుల వలన మనకి పేషెంట్ ఒక కండిషన్ ఇంకా ముదిరిపోయి చాలా సివియర్గా అవుతుంది అన్నమాట. సో ఒకవేళ మనం దీని గురించి అవేర్నెస్, ఒక జాగృతి తీసుకెళ్ళి అవసరం ఉన్న వాళ్ళకి ఆ 100 మందిలో ఆ ఒక్కడికి మనం మేలు చేయగలిగితే ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వదు, సొసైటీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ ఆ పేషెంట్కి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం.
3: బాగుంది డాక్టర్ గారు ఈరోజు, అంటే మానసిక స్థితి పూర్తిగా కోల్పోయినటువంటి వాళ్ళు, పిచ్చి వాళ్ళు అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఏ విధంగా బాగుపడొచ్చు అనే విషయాలపైన చక్కటి సలహాలు, సూచనలు మా శ్రోతలకు తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
4: ధన్యవాదాలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రటరీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
0: ఇంతవరకు మీరు తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు అందించిన సలహాలు, సూచనలు వినారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సహనమే శ్రీరామ రక్ష పొట్లూరి శారదగారి కథానిక వింటారు.
1: వేసవి సెలవులు కదా, నా స్నేహితురాలు బల్లి వాళ్ళింటికి వెళ్ళి చాలా రోజులైంది, బాగా గుర్తొస్తోంది. ఈరోజు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అనుకుంటూ చకచక పనులన్నీ పూర్తి చేసుకుని భోజనాలైన తర్వాత మా వారితో చెప్పి బల్లి వాళ్ళింటికి బయలుదేరాను. దారిలో పిల్లలకు నచ్చిన పళ్ళు కొనుక్కొని ఆటోలో వాళ్ళింటి ముందు దిగాను. సెలవులు కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారనడానికి నిదర్శనంగా పిల్లల అల్లరి వాకిట్లోకే వినిపిస్తోంది. కాలింగ్ బెల్ శబ్దం కూడా వాళ్లకు వినిపించనట్లుంది. 4-5 సార్లు మ్రోగిన కాలింగ్ బెల్ సౌండ్కు ఎవరు అనుకుంటూ వల్లి వారగా ఉన్న తలుపు తీసి నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఏమిటే పద్మా, ఇన్ని రోజులుగా వచ్చేది అంటూ ముఖం నిండా పాకిన ఆనందంతో నన్ను సాదరంగా ఆహ్వానించింది. నే అడుగు పెట్టేసరికి అక్కడి వాతావరణమంతా గాలిపోయిన బెలూన్లా, పిల్లలంతా ముడుచుకుపోవడంతో నిశ్శబ్దం ఆవరించింది. పద్మకి 4 పిల్లలు, పెద్దవాడు 7వ తరగతి, 2వవాడు 6వ తరగతి, 5, 4 ఇలా చదువుతూ ఉన్నారు. 2 మగపిల్లలు, చిన్నవాళ్ళిద్దరూ ఆడపిల్లలు, చాలా చురుకైన అల్లరి పిల్లలు. నేకున్న పళ్ళు వాళ్ల చేతుల్లో పెట్టి ఆడపిల్లలను దగ్గరకు తీసుకున్నాను. ఆ మాత్రం చొరవతోనే పిల్లలు నాతో కబుర్లు మొదలుపెట్టారు. ఏదో గొడవ పడుతున్నట్లున్నారు. అదంతా నాతో చెప్పి నా జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వల్లి, ఇదెప్పుడు ఉండేదేలే పద్మా, రా కాఫీ తాగదు కానీ అంటూ నన్ను కిచెన్లోకి తీసుకెళ్ళింది. కానీ పిల్లలు వదిలితేనా, ఎవరి తప్పు చెప్పేయమని వెంటపడ్డారు. ఎలా చెప్పను, ఏమని చెప్పను, ఒకరిది తప్పంటే 2వవాళ్ళు బాధపడతారు. పైగా వాళ్ళ మనస్తత్వాలు నాకు సరిగా తెలీదు. అందుకే వల్లి ముఖం చూశాను. రోజు ఇలాంటిదేదో ఒక గొడవ ఏం చెప్పాలో తెలియక తలా 4 వడ్డించి నోరు మూయించటం నాకు అలవాటైపోయింది అంటూ పిల్లల్ని గదమాయించింది వల్లి. దాంతో బిక్క చచ్చిపోయి మెల్లగా జారుకున్నారు. అప్పుడే అటుగా వచ్చిన వల్లి అత్తగారు, ఏంటమ్మా వల్లి పిల్లల్ని అలా గదమాయించావు, వాళ్ళు భయపడిపోయారు సుమా అంటూ, భయపెట్టడం వల్ల వాళ్ల మనసులు చిన్నబుచ్చుకుంటాయి, మరోసారి నిన్ను అడగాల్సినవి చెప్పాల్సినవి కూడా చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు, పిల్లలు చెప్పేవి పూర్తిగా వినాలి, చెప్పాల్సినవి నిదానంగా ఓపికగా చెప్పాల్సిందే, వాళ్ళకి ఎన్నో సందేహాలుంటాయి, నిన్ను నన్నుగాక ఎవరిని అడుగుతారు చెప్పు, వాళ్ల నాన్న పొద్దుననగా వెళ్ళి సాయంత్రం దాకా రాడాయే, అందుకే తల్లికి చాలా సహనం అవసరం అంటూనే నన్ను చూసి ఎంతో ఆప్యాయంగా నన్ను పలకరించింది. చిన్నతనంలో వాళ్లను భయపెడితే పెద్దయ్యాక మనని భయపెట్టడానికి వెనకాడరు, ఓపిగ్గా ఉండమ్మా అంటూ వెళ్ళిపోయారు వల్లి అత్తగారు. ఇంతలో వల్లి తమ్ముడు వచ్చాడు. పిల్లలంతా మామయ్య వచ్చాడు, మామయ్య వచ్చాడు అంటూ హుషారుగా వచ్చారు. మామయ్య మామయ్య, సాయంత్రం పార్కుకి తీసుకెళ్తా అన్నావుగా, ఇవాళ వెళ్దామా అని వెంటపడ్డారు. లేదురా, ఇవాళ నాకు కాస్త పని ఉంది, రేపెళ్దాంలే అంటూ వాళ్ళ అక్కతో ఏదో చెప్పబోయాడు. నిన్న కూడా ఇలానే అన్నావు, అన్ని అబద్ధాలే అంటూ మూతి మూర్చుకున్నారు పిల్లలు. అప్పుడు వల్లి, ఏంట్రా తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పాలి పిల్లలతో ఆలోచించి మాట్లాడమని, తెలివిగా మాట్లాడమని, ఇలా వాయిదాలు వేయకు, ఈరోజు వాళ్ళని పార్కుకు తీసుకెళ్ళు, ఎన్ని పనులున్నా సరే, లేకపోతే వాళ్ళు నిన్ను నమ్మరు, అందుకే నీకు చెప్తా వాళ్ళతో తక్కువ మాట్లాడమని, ఇప్పుడు ఇరుక్కుపోయావుగా, సాయంత్రం పార్కుకు వెళ్ళక తప్పదు. నేను వస్తాలే అంటూ, పద్మా నువ్వు రావే, సరదాగా వెళ్ళొద్దాం అనేసింది. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. సరేలే, పార్కుకు వెళ్ళాక అటు నుండి అటే ఇంటికి వెళ్తాను అని చెప్పా. కాసేపు ఇద్దరం కబుర్లు చెప్పుకునేసరికి 4 అయింది. పిల్లలకి తినడానికి వేరుశనగలు, అవేనండి పల్లీలు, బెల్లం ఇచ్చి మేము టీ తాగాక వంట మొదలెట్టింది వల్లి. వంట పూర్తయి మేం బయలుదేరేసరికి సమయం 5 గంటలు చూపిస్తోంది. పార్కుకి బయలుదేరాం అందరం. ఇంతలో చిన్నది ఏదో బొమ్మ గీసి, అమ్మా ఇది నేనే వేశా అంటూ తీసుకొచ్చింది. అది చూసి వల్లి తమ్ముడు, ఇది నువ్వు వేశావా? నీ ముఖం ఇంత బాగా నువ్వు వేయలేవు, అక్క వేసుంటుంది అన్నాడు. కాదు నేనే వేశా అంటూ గట్టిగా అరిచింది చిన్నది. వల్లి అత్తగారు కల్పించుకొని, నువ్వే వేశావు తల్లి, నేను చూశాగా అంటూ సర్ది చెప్పింది. పిల్లల్ని నమ్మితే పెద్దయాక న్యాయంగా ఉంటారు అనేది ఎక్కడో చదివింది నాకు జ్ఞాపకం వచ్చింది. మొత్తానికి పార్కుకి చేరుకున్నాం. పిల్లలు ఉయ్యాల ఊగడానికి జారుడు బల్ల వద్దకు పరుగులెట్టారు. వాళ్ళ ఆనందం చూస్తే ముచ్చటేసింది. నేను వల్లి ఓ చోటు కూర్చున్నాం, మా చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఒకరితో ఒకరం చెప్పుకుంటూ. బడిలో మా ఉపాధ్యాయులు మేము చేసిన పనులకు, మా చేతి రాతకు మెచ్చుకుంటూ మా నోట్బుక్లో వేసిన గుడ్ అనే సింబల్స్ ఎన్ని వచ్చాయో లెక్క పెట్టుకుంటూ ఒకరితో ఒకరం పోటీలు పడుతూ ఎంత బాగా రాసేవారమో గుర్తు తెచ్చుకున్నాం. అలా మెచ్చుకోవడం వల్ల అసూయ పెరగదని, గుడ్ వేసి ప్రోత్సహించటం వల్ల అద్భుతాలు సృష్టించగలరని మా ప్రధానోపాధ్యాయులు టీచర్స్కి చెప్పగా విన్నాం. నిజమే అనిపించింది. వల్లి నేను కూడా మంచి మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యాం. మంచి మిత్రులుగా ఇప్పటికీ కలిసి ఉన్నాం. వల్లిది కాస్త కలిగిన కుటుంబమే. సొంత ఇల్లు, కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. నేను మధ్యతరగతి కుటుంబస్తురాలనైనా మా ఇద్దరి మధ్య ఎలాంటి పరపచ్చాలు లేవు. అందుకు కారణం మేము చిన్నప్పుడు నేర్చుకున్న చూసిన నైతిక విలువలే. మా నాన్నగారు చేసేది చిన్న ఉద్యోగమే అయినా వచ్చిన దాంతో సర్దుకుపోతూ మా అమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. మా నాన్న అమ్మని ఎప్పుడూ హేళన చేయడం కానీ అవమానించటం కానీ చేసేవారు కాదు. నాన్న మాతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు, నిజం మాత్రమే మాట్లాడేవారు. నేనేదైనా తప్పు చేస్తే సున్నితంగా హెచ్చరించేవారు. అదే మాకు అలవాటు అయింది. ఏమిటే పద్దు, మాట్లాడుతూ మాట్లాడుతూనే ఏదో ఆలోచనల్లో పడ్డట్టున్నా అంటూ తట్టి పిలిస్తేనే నా ఆలోచనల్లో నుంచి బయటపడ్డాను. ఏముంది, మనం చిన్నప్పుడు ఇప్పటి పిల్లలా పోట్లాడుకున్నామా? మన ఉపాధ్యాయులు మనకు ఎలా చెప్పారు, ఏమేమి చెప్పారు అన్నీ గుర్తు చేసుకుంటున్నా అన్నాను. అవునే పద్దు, నాకు గుర్తొస్తున్నాయి. మా నాన్నగారు మాకు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత చిన్న ప్రశ్నలైనా ఓపికగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేవారు. ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. అంత ఓపిక, సహనం ఇప్పటి తల్లిదండ్రుల్లో ఎక్కడుంది? కోరికలు ఎక్కువ, వాళ్ళ ఆశలు తీరక అసహనం, అదంతా పిల్లలపై చూపించటం. పిల్లలతో సావధానంగా మాట్లాడడానికి సమయం కూడా లేదు. అందుకే పిల్లలకి పెద్దలకి మధ్య సఖ్యత లేకుండా పోయింది. పిల్లలకి ఏం కావాలో పెద్దలకు తెలియదు, పెద్దలు ఎందుకు పిసుక్కుంటున్నారో పిల్లలకి తెలియదు. అన్ని కుటుంబాల్లో కాదనుకో. అవును, మనతో చదువుకున్న శేఖరం సంగతులేమైనా తెలుసా? ఆ రోజుల్లో ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లు నిశ్శబ్దంగా ఉండేవాడు. అవును, ఇప్పుడు అలాగే ఉన్నట్ట. చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నగారు ఏ పని చెప్పినా సరిగా చేయటం రాదని, మాట్లాడితే నీ ముఖం నీకేం తెలియదని హేళన చేయడం, పైగా రోజుకొకసారైనా కొట్టడం వల్ల తనకేం తెలియదని, ఏదైనా తప్పు మాట్లాడతానేమో అని నిశ్శబ్దంగా ఉండడం అలవాటైపోయిందట. వాళ్ళక్క చెప్పింది, వల్లి నిజం చెప్పు, మనము అప్పుడప్పుడు పొరపాటుగా మాట్లాడమా? అన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడగలమా? పనుల్లో పొరపాట్లు జరగవా? సరిదిద్దుకోలేమా? పిల్లలు చిన్నవాళ్ళని, మనం ఏది చెప్పినా వాళ్ళు తూచా తప్పకుండా చేయాలని ఎందుకనుకుంటాం చెప్పు? వాళ్ళు ఎదురు తిరగలేరనే కదా, కానీ వాళ్ళు పెద్దయ్యాక అవన్నీ గుర్తుపెట్టుకుంటారని, తిరిగి మనపై దాడి చేస్తారని ఊహించగలమా? కానీ నిజానికి అదే జరుగుతోంది. మనం ఎంత ప్రేమ పంచినా, సేవ చేసినా, అవన్నీ మర్చిపోకపోయినా వాళ్ళు పొందిన అవమానం, బాధపడిన సంఘ

0: వారితో ఎలా ఉండాలో చెప్పడం కాదు, మనం అలా ఉండడం వల్లే మనం చూసి నేర్చుకుంటారు. ఒకరితో ఒకలా, మరొకరితో ఇంకోలా ఉండటం వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మన ఆవేశాలు, కోపాలు అదుపులో ఉంచుకోలేనప్పుడు వాళ్ళు మాత్రం ఎలా అదుపులో పెట్టుకోగలరు? సహజంగా పిల్లలు వాళ్ళు చూసినవి విన్నవే అనుకరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైతే వాళ్ళు చేసినవేవి తప్పు కాదు, అవే మాటలు పనులు పిల్లలు చేసినప్పుడు తప్పెలా అవుతాయి? ఎవరు చేసినా తప్పు తప్పే, అది పెద్దవాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పు? సంస్కారం అనేది పెద్దల నుండే పిల్లలకు అలవాటవుతుంది. భార్యాభర్తలిద్దరూ పిల్లల ముందే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకరినొకరు అవమానించుకుంటూ, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు అంత పెద్దవాడు అయిపోయావా, నన్నే ప్రశ్నిస్తావా, నోరు మూసుకో, నాకు ఎదురు తిరుగుతావా, ఎదురు మాట్లాడితే చంపేస్తాను, ప్రశ్నించకు, చెప్పింది చెయ్యి అని గద్దిస్తే పాపం పిల్లలు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరక్క మానసిక సంఘర్షణకు గురవుతారు. అలా వాళ్ళు కొంతమంది మండివారిగా తయారవుతారు, లేదా మౌనంగా తమను తాము శిక్షించుకుంటూ మానసికంగా బలహీనపడతారు. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు. దాంతో అబద్ధాలు చెప్పడం లేదా తమపై తమకే నమ్మకం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే మొదటగా తల్లిదండ్రులు తమను తాము గౌరవించుకుంటూ ప్రేమగా సహనంగా పిల్లలతో మాట్లాడవలసినవి మాత్రమే మాట్లాడుతూ ఉంటే కొంత ఇంటి వాతావరణంలో చాలా ప్రశాంతత చోటు చేసుకుంటుంది. కాదంటావా అని ఊహించాను. ఇంతలో రెండో అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. అమ్మా, మరేమో, ఆ అమ్మాయి నన్ను తోసేసి నా ఉయ్యాల లాక్కుంది అని చెప్పింది. మళ్ళీ దాన్ని దగ్గర తీసుకుని, అమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఆడుకున్నావు కదా, ఇంకా ఆ అమ్మాయిని ఊగని, నువ్వు ఆ జారుడు బల దగ్గర ఆడుకో, లేదా ఆ గుర్రం ఎక్కి ఊగు అంటూ సర్ది చెప్పింది. దాంతో సరే అంటూ కళ్ళు తుడుచుకుని మరో చోట ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. పిల్లలకు కావలసినవన్నీ ఇవ్వడమే ప్రేమ కాదు. చిన్నప్పటి నుండే ఇవ్వాలనుకున్నది ఇవ్వండి, ఇవ్వకూడనిది ఇవ్వకండి, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా గమనించుకోవాలి. కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఎంత బాగా ఉన్నా పిల్లల్లో కొంత వ్యతిరేక భావాలు ఉండడం గమనిస్తూనే ఉంటాం. దానికి కారణం సమాజ ప్రభావము కనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దయాక మార్పు తప్పకుండా వస్తుంది. మా వాడు చాలా అల్లరి పిల్లవాడు, పైగా ముందువాడు అని కొంతమంది అంటూ ఉంటారు. వింటూనే ఉన్నాం. ఓపికగా వారితో నిజాలే మాట్లాడుతూ హద్దుల్లో పెట్టాలి అని అనుకోకుండా కొంత స్వేచ్ఛను ఇస్తూనే హద్దుల గురించి వివరించాలి. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని వారి మనసులపై ముద్ర వేసుకుంటాయి. పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్ అనుకుంటాను నేను. మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటూ, తప్పు చేసినప్పుడు కోప్పడుతూ, అది ప్రేమగానే సుమా, పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతూ ఉంటేనే బాగుంటుంది. నిన్న జరిగినవి, మొన్న జరిగినవి పదే పదే గుర్తు చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త రోజుల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. ఓ చిత్రం గీయాలన్నా నాట్యం నేర్చుకోవాలన్నా ఒక్కరోజులో వచ్చేది కాదు, ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లలని సంస్కారవంతులు చేయాలంటే దాదాపు 15 సంవత్సరాలు, అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తపస్సు చేయాల్సి ఉంటుంది. మీ సహనమే పిల్లలకి శ్రీరామ రక్ష.
1: మీరింతవరకు సహనమే శ్రీరామ రక్ష పొట్లూరి శారద గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ లలిత గేయం వినండి.

0: లలిత గేయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ నెల 24వ తేదీన ఇడా సోఫియా స్కడ్డర్ వర్ధంతి సందర్భంగా పుట్టి నాగలక్ష్మి గారు అందించే వివరాలు వింటారు.
1: మన దేశంలో ఈనాటికి మారుమూల గ్రామాలు తండాలలో వైద్య సేవలు అరకొరగానే ఉన్నాయి. సరైన సమయంలో వైద్య సేవలు అందక ప్రసవ సమయంలో చనిపోయే మహిళలు శిశువులు గురించిన వార్తలను వింటూనే ఉన్నాం. సుమారు 150 ఏళ్ల క్రితం చాలా విపత్కర పరిస్థితులుండేవని ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. ఆ పరిస్థితులలో ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబపు మహిళ ఈనాటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ CMC వెల్లూరుకు పునాది వేశారు. నాటి భయంకర వ్యాధులు ప్లేగ్, కలరా, కుష్టు మొదలైన వ్యాధుల నివారణకు కృషి చేశారు. ఆమె ఇడా సోఫియా స్కడ్డర్. ఈమె 1870వ సంవత్సరం December 9వ తేదీన నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేటి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జన్మించారు. వీరు అమెరికన్ క్రైస్తవ మిషనరీకి చెందినవారు. తల్లి సోఫియా స్కడ్డర్, తండ్రి జాన్ స్కడ్డర్. వీరి తండ్రి తాతలు భారత్లో డాక్టర్లుగా సేవలను అందించారు. కుటుంబమంతా డాక్టర్లే కావడం, కరువు సమయంలో దాతలు కావడం చాలా గొప్ప విశేషం. ఈమె 5ఏళ్ల వయసులో కుటుంబం మొత్తంతో కలిపి అమెరికాకు తరలి వెళ్లారు. ఈమె తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఈమె మేనమామ సంరక్షణలో ఉండిపోయారు. అక్కడే ఉండి డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చారు. మెసాచుసెట్స్లో డిగ్రీ చదువుకుని వచ్చి ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఆమె ఒక రాత్రిపూట పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు. ఆ రాత్రి వరుసగా 3 పురుషులు తమ భార్యలను తీసుకుని వచ్చారు. ఆ స్త్రీలు 3 గర్భవతులే. వారికి వైద్య చికిత్స అవసరం. ఆమె

0: డాక్టరీ వైద్యం చేస్తారంటే భర్తలు ఒప్పుకోలేదు. మా భార్యలని పురుష వైద్యులు తాకడానికి వీల్లేదు, మహిళా వైద్యురాలే కావాలి అని వాదించారు. అంతేకాదు, పురుషుల చేతిలో వైద్యం చేయించుకోవడం కంటే ఆ మహిళలు చనిపోవడం మంచిదని చెప్పారు. మర్నాటి ఉదయం ముగ్గురు మహిళలు, వారి శిశువులు కూడా మరణించారు. ఇది ఆమెకు తీవ్ర మానసిక వేదనను కలిగించింది. మనసంతా వికలమైపోయింది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆమె అమెరికా వెళ్ళి వైద్యశాస్త్రాన్ని చదవాలని, మళ్ళీ భారతదేశానికి వచ్చి మహిళలకు సేవ చేయాలని ఆ కోరిక. అమెరికాలోని వీల్ కార్నెల్ వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్ర పట్టాన్ని స్వీకరించారు. 1900 భారతదేశానికి తిరిగి వచ్చారు. అమెరికాకు చెందినటువంటి ఒక దాత తన భార్య జ్ఞాపకార్థం $10,000 సాయంగా ఈమెకు అందించారు. స్థానిక మహిళలకు వైద్య సేవలను అందించడం కోసం ఒకే ఒక పడక గదితో హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్ 2 కాలంలోనే, అంటే 1902 నాటికే 40 హాస్పిటల్గా ఎదిగింది. ఈ హాస్పిటల్కి $10,000 అందించిన రాబర్ట్ షెల్, ఆయన భార్య పేరు మేరీ టేబర్ షెల్ మెమోరియల్ హాస్పిటల్ అనే పేరుతో హాస్పిటల్ నడపడం మొదలుపెట్టారు. కుల మతాలకు అతీతంగా ఈ హాస్పిటల్లో వైద్య సేవలను అందించడం మొదలైంది. అతి కొద్ది కాలంలోనే మహిళలకు, శిశువులకు సేవలను అందించి గొప్ప పేరు పొందింది. తర్వాత కాలంలో ఇదే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుగా గుర్తింపు పొందింది. అయితే దీని ప్రస్థానం ఒక్కరోజులో జరిగింది కాదు. ఈమె సేవలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఈమెకు సహాయం చేయడానికి ఒక డాక్టర్, శిక్షణా నైపుణ్యం పొందిన నర్సులు హాస్పిటల్లో పనిచేయడానికి పూనుకున్నారు. వారందరి సహకారంతో సంచార వైద్యశాలను నడిపారు. తనకు బహుమతిగా లభించిన కారులో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అత్యవసర వైద్యం అందించారు. రోడ్డు ప్రక్కనే ఆపరేషన్ బల్లను ఉంచి వ్యాధులను నివారించే ఏర్పాట్లు కూడా చేశారు ఈమె. ఈ విధంగా వెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలలో ఈమె వైద్య సేవలకు గొప్ప పేరు లభించింది. తర్వాత మహిళా వైద్యుల అవసరాన్ని ఈమె గమనించారు. అలాగే నైపుణ్యం గల నర్సుల ఆవశ్యకతని గుర్తించారు. 15 విద్యార్థులతో నర్సింగ్ స్కూల్ ప్రారంభించారు. తర్వాత 1915 భారతీయ విద్యార్థులతో వైద్య పాఠశాలను ప్రారంభించారు. అయితే మధ్యలో కొంతమంది మానేయటం, చివరకు 6 మాత్రమే వైద్యశాస్త్రంలో పట్టాను పొందగలిగారు. అంతేకాదు, ఇతర పురుష వైద్య కళాశాల విద్యార్థుల కంటే ఈ మహిళలు ప్రతిభ గల వారిగా స్కడ్డర్ శిక్షణలో నిలవడం గొప్ప విశేషం. తరువాత కాలంలో ఈమె సేవలను హాస్పిటల్కు అనుబంధంగా నడుస్తున్న వైద్య కళాశాల, నర్సింగ్ శిక్షణాలయాల పనితనాన్ని గమనించారు చుట్టుప్రక్కల గ్రామాల వారు. సహవైద్య కళాశాలను కూడా స్థాపించారు. 1924 వెల్లూరు పట్టణం యొక్క వెలుపలనున్న సుమారు 200 స్థలాన్ని కొని హాస్పిటల్ను, మెడికల్ కాలేజీలను పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే భారత ప్రభుత్వం వారు యూనివర్సిటీలు మాత్రమే వైద్యశాస్త్రంలో పట్టాన్ని ఇవ్వాలనే నిబంధనలు విధించడం వల్ల ఈ పని కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ తనకున్నటువంటి వసతులతోనే ఆవిడ వైద్య సౌకర్యాలు కల్పించారు. ఆ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించి నిధులను సేకరించారు. తను అనుకున్న రీతిలో వైద్య కళాశాలని, హాస్పిటల్ నిర్మాణాన్ని కొనసాగించారు. మొత్తానికి 1914 నాటి మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నాటి 2వ ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచం మొత్తం భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎదురీది అధిగమించి తను అనుకున్న వాటిని ఈమె సాధించడం గొప్ప విశేషం. ప్రజలకు సేవలను అందించడంతో సమాంతరంగా నిపుణులైన నర్సులను, వైద్యులను తయారు చేసి సమాజానికి అందించారు. వైద్య కళాశాల స్థాయిని ఉన్నత విలువలతో పెంచారు. 1942 MBBS, 1945 ప్రయోగశాల సాంకేతిక నిపుణుల శిక్షణా కోర్సులను, 1950 MD MS మొదలైన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు. ఇక నర్సింగ్ విషయంలో చూస్తే 1946 మన దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన నర్సింగ్ కళాశాలని, 1969 నర్సింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా ప్రారంభించి వైద్య విద్య శిక్షణా రంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టారు. 1946 మహిళా డాక్టర్లకు మాత్రమే వైద్య విద్యా కోర్సులు అందించినటువంటి ఈ కళాశాలలో 1947 నుండి పురుష విద్యార్థుల కోసం కూడా ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. విడాస్ కడ్డర్ ఒంటరిగా ఈ కార్యకలాపాలను సాధించలేదు. ఏ రంగమైనా టీం వర్క్తోనే అభివృద్ధి చెందుతుంది. ఈ కళాశాల అభివృద్ధి పయనంలో ఆమెతో కలిసి నడిచిన వారిని కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. వారిలో కొందరు ఒక బ్రిటిష్ సర్జన్ హోవార్డ్ సోమర్స్వెల్, డాక్టర్ పాల్ డబ్ల్యూ బ్రాండ్, డాక్టర్ ఎడ్వర్డ్ గౌల్ట్, డాక్టర్ మేరీ వర్గీస్, అనేక మంది పాథాలజిస్టులు, అనేక మంది నర్సులు, ఆయాలు స్కడ్డర్కు తోడుగా నిలిచారు. ఈ కళాశాల సేవా పరిధి చాలా విస్తృతమైనది. 175 పైగా పీజీ కోర్సులను ఇప్పటికి అందిస్తోంది. ప్రతి సంవత్సరం వివిధ కోర్సుల్లో సుమారు 2600 మందిని విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇన్పేషెంట్లుగా సుమారు 2000 మంది, అవుట్ పేషెంట్లుగా 8000 మందికి ప్రతిరోజు ఈ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. 2014 ఎస్కేఓ సిహెచ్ అవార్డులతో అన్ని విభాగాల్లో ప్లాటినం అవార్డులని, 2015 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా పబ్లిక్ హెల్త్ ఛాంపియన్ అవార్డుని, 2015 క్లినికల్ ఆడిట్ ప్రోగ్రాం కోసం డిఎల్ షా క్వాలిటీ అవార్డు గోల్డును గెలుచుకుంది ఈ హాస్పిటల్. 1957 ఈ కాలేజీకి కమ్యూనిటీ హెల్త్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్, రూరల్ యూనిట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ అఫైర్స్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కమ్యూనిటీ హెల్త్ మొదలైన విభాగాల్లో ఈనాటికి సేవలను అందిస్తున్నాయి. ఈనాడు చుట్టుప్రక్కల ఉన్న 82 గ్రామాలు, 120 గిరిజన తండాలు, ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను అందించే స్థాయిలో ఉంది సిఎంసి వెల్లూరు. ఇండియా టుడే సర్వేలో 2022 భారతదేశ వైద్య కళాశాలల్లో ద్వితీయ స్థానంలోనూ, అవుట్లుక్ ఇండియా సర్వేలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొదటి స్థానంలోనూ, 2023 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వారి ర్యాంకింగ్లో 3వ స్థానంలోనూ ఉంది. ఇంత ఉచ్చస్థితిలో ఉండడానికి కారణం కూడా ఇడా సోఫియా స్కడ్డర్ వేసిన పునాదిని, తర్వాత ఆమె మేనకోడలు స్కడ్డర్, ఇతర నిర్వాహకుల బృందం కొనసాగించడమే దీనికి కారణం. వీరందరి కృషి మూలంగా ఈనాడు పరిశోధన రంగంలోనూ 2వ స్థానంలో ఉంది. ఇలా 1918 యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ పేరుతో ప్రారంభమైన ఇడా సోఫియా స్కడ్డర్ స్థాపించిన చిరు సంస్థ ఈనాటికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూరు వంటి వటవృక్షమై భాషిస్తోంది. ఈ వటవృక్ష ఊడలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ప్రతి శాఖ తన ఉనికిని చాటుకుంటూ దాదాపు వైద్య విభాగానికి సంబంధించిన అన్ని శాఖలలోనూ క్లినికల్ సర్జికల్ సేవలను అందించడం మదావహం. ఇడా స్కడ్డర్ 1960 మే 24వ తేదీన మరణించారు. ఆమె వర్ధంతి మే 24 సందర్భంగా ఈ నివాళి.
1: మీరింతవరకు ఇడా సోఫియా స్కడ్డర్ గురించి పుట్టి నాగలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.

ఇంతవరకు మీరు మహిళావాణి కార్యక్రమంలో సహనమే శ్రీరామరక్ష పొట్లూరి శారద గారి కథానిక విన్నారు. ఇంకా ఇడా సోఫియా స్కాడర్ గురించి పుట్టి నాగలక్ష్మి గారు అందించిన వివరాలు కూడా ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో మీరు విన్నారు. ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం

ఉదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలతో మీ పాండు రెడీగా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. చేయాల్సిందల్లా ఒకే విషయం, 2 రోజుల గ్యాప్ మాత్రం తప్పకుండా తీసుకుని మీరు మీ పేరు, మీ ఊరి పేరు, సినిమా పేరు, పాట పేరు టైప్ చేసి వాట్సాప్ ద్వారా పంపాలి.

ఈనాటి హృదయ రగల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట సుఖ దుఃఖాలు. చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై సుఖ దుఃఖాలు చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను వీరి కోసం వినిపిస్తున్నాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: తాతయ్య, ఇది ఏం మొక్క?
8: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
7: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
8: ఎందుకు?
7: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
8: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
7: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: విరమంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి. గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఈ పాట విందాం.

రాగాల కార్యక్రమంలో తర్వాత పాట సంసారం ఒక చదరంగం సినిమా నుండి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై సంసారం ఒక చదరంగం చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు కోరుట్ల మండలం మోహన్ రావుపేట నుండి అడ్డగట్ట రమేష్ వర్షిణి ప్రియాంక మహాశ్రీ వేదశ్రీ శాంతాబాయి రవి మానస సమృత్ గోదావరి పూజిత నవీన్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇప్పుడు విన్నాం.

హృదయ రేగల కార్యక్రమంలో తర్వాత పాట కంచుకోట చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్నా. శ్రోతలు, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నెల్ కే నుండి ఏనుగంటి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై కంచుకోట చిత్రం నుండి ఈ పాట విందాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 93.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల కామరా సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్

0: లిస్టింగ్ ఆపరేషన్ ఏంటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: బోధన్ పట్టణం శంకర్ నగర్ లోని శ్రీ రామాలయం విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు.

0: తప్పక వినండి, తరించండి.
1: విరమనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఎలా చెప్పను చిత్రం కోసం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఎలా చెప్పను చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో మనం వినబోయే పాట శివరామరాజు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుండి తాండూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నరసయ్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శివరామరాజు చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట పవిత్ర బంధన్ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన్, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై పవిత్ర బంధం చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట రాజ్ కుమార్ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నీహా, సాయినాథ్, సుచిత్ర మరియు వీరి కుటుంబ సభ్యులు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంత మంది శ్రోతలు. నిజామాబాద్ జిల్లా పూజంపాడు నుండి కరుణాకర్, షట్పల్లి నర్సయ్య, భరకం నర్సయ్య, చందు, రమేష్, రాజేందర్, రామారావు మరియు వీరి కుటుంబ సభ్యులు. ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రీతి, ప్రత్యక్ష. ఇంకా నిజామాబాద్ నుండి సాగర్, నాగమణి వీరందరి కోరికపై రాజ్ కుమార్ చిత్రం నుండి ఈ పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు, కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అంతవరకు ఇదే పాట విందాం.

ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలపై చర్చించనున్నారు. భారతదేశం ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. జనగణనలో కులగణన చర్చాంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని, అధ్యాపక బృందం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,800

41 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా, ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్గా కాకుండా సింగర్గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతోమంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు.
2: నమస్కారం. నమస్కారం.
1: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
2: నా బాల్యం అంటే మా ఊరు సాటాపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, తర్వాత నీలా రేంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్, అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా.
1: సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటి తీసుకుంటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను.
2: అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో. అంటే మా గోల్డ్ గేదెలు అన్నీ అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే, వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 ఇయర్స్ వరకు నడవలేదు నేను, మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చేవరకు పాలుండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా.
1: అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటు అందించిన వాళ్ళు ఎవరు?
2: విద్య అంటే నేను అంటే స్కూల్లో కాలేజీలో 1st క్లాస్ స్టూడెంట్. నేను బాగా చదివేవాడిని, టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికీ నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్, సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికి ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది.
1: ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్?
2: ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా 2 అన్నయ్య పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45 అట్లా. ఆ పాటలు

0: యాజిటీస్గా పాడేవాడిని నేను. అట్లా అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు బాగా పాడతావని. ఒకరోజు 15th ఆగస్ట్కి సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ క్లాస్ నేను అందులో పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడిచ్చారు. అంటే నా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది.
1: ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు, అలాగే ఆ పాటలు రాయాలనే ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
0: రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను, అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజన్లో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి, అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాడిని. అట్లా అవి చూసి నేను కూడా 5వ 6వ క్లాసులో ఉన్నప్పుడు నేను కూడా పాట రాశాను అన్నమాట. ప్రతిభావంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది అమృతం తాగిన వాళ్ళని, దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది ఫస్ట్ నా సాంగ్, అంటే నేను ఎలా రాస్తానో ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశానన్నమాట. అది నా ఫస్ట్ రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం నేనే రాసుకోవడం, అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7th లో స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా అట్లా రాయడం అలవాటయ్యి పాడడం ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట.
1: సో మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా బాగా, అంటే అందరి హృదయాలకు అద్దుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు?
0: తెలుగు సాహిత్యం అంటే తెలీదు మరి, అది జన్మతః వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు కానీ టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట, అలంకారాలు కానీ అవి కానీ అన్నీ. తెలుగులో ఏదున్నా నన్నే, అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివన్నీ నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరమేమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను.
1: మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్?
0: అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేందంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు, ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక, అంటే అందరూ నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళ పట్లు, బాలుగారిలా పాడుతూ బాగా పాడతావని. అట్లా ఒక కాన్ఫిడెన్సా, మరి అది తెలియనితనమో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడం వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్టులు పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు, వాళ్ళు ఓకే అంటే నీ సినిమాలో పాడిస్తావు. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు అది కాలేదు, మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్లో ఒక మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత 1996 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాక మనకు ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కావాలో తెలీదు. అక్కడే త్యాగరాయగన్ సభ, రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్, అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాడిని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది నా పేరు. అలా అలా తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయుధ రెడ్డి అని ఒక పేరు రాసిందనమాట. సానాయుధ రెడ్డి గారు అప్పట్లో పిట్టల దోర అని సినిమా చేశారు. ఒక డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నామని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే నేను మామూలు బక్క పలచగా ఉండేవాడిని. పాటలు పాడతారు అందరు వచ్చేస్తారా, పాడు పాట అన్నాడు. పాట పాడాను, 2 లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపల తీసుకెళ్లారు. పల్లె అంతా అయినా బాగుంది, నీ వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి

0: వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏం లేదు. కూర్చున్నాను కూర్చున్నాను కూర్చొని 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడే పాటలు అన్నారు. అప్పుడేంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను. ఒక 5 పాటలు పాడాను. ఒక పాటకు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారనమాట. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు. పాటలు తీసుకొని నాకు అప్పుడు స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, రెండు మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తా అన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తా అన్నారు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలో. మళ్ళీ సానాయుధ రెడ్డి గారు నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడిచ్చారు, తర్వాత సంపంగిలో పాడిచ్చారు. సంపంగి పెద్ద హిట్, అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట.
1: అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానాయుధ రెడ్డి గారు సింగర్గా, అలాగే లిరిసిస్ట్గా కూడా.
0: ఎస్ ఎస్.
1: ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్?
0: నేను ఇప్పటికీ నాకు తెలిసి 100 దాటి ఉంటాయి సినిమాలు, 500 పాటలు రాసి ఉంటా, పాడినవి ఒక 300 ఉంటాయి.
1: మీకు సింగర్కి బాగా పేరు తెచ్చిపోయిన పాట?
0: సింగర్కి పేరు తెచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందన ఆల్బమ్.
1: తర్వాత లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయ్యిన పాట సార్?
0: లిరిసిస్ట్గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్గా చూస్తారు. అంటే సంపంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని. సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఆ పాట, అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది.
1: మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమాలు ఏమేంటి చెప్పగలరా సార్?
0: నేను పనిచేసిన సినిమాలు అంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను, అండ్ మొన్న బింబిసార, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఒక సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను.
1: మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు, అంటే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లో కానీ, అలాగే సంగీత దర్శకుల్లో కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరు?
0: అంటే నాకు పర్టికులర్గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చింది అయితే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానాయుధ రెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేస్ గురం సినిమాకి పనిచేయించారు, ధ్రువ కిట్టు సినిమాకి. అలాగే సానాయుధ రెడ్డి గారు నాకు లిరిసిస్ట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే.
1: మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు?
0: నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు, బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే, యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు.
1: లిరిసిస్ట్గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి అత్తుకుంటుంది?
0: నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని, అండ్ కొంచెం పెద్ద సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు. అంటే మాకు మనకి అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్నీ పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికల్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణి బాగా ఎక్కేదన్నమాట. ఆ బాణిని బట్టి ఏదన్నా పాడేసుకునేవాడిని, సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే.
1: సరే, మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్గా చాలా మోటివేట్గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారు, అంటే మోటివేషన్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు?
0: అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయెట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్నీ బాగానే అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకు మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి 2 పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ రాస్తా, అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది, తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిల గుండెని ఎందుకు ఇచ్చావు, అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ప్రతి పాట నేను నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: మీకు నచ్చిన సాంగ్స్ అన్న కొంచెం పాడి వినిపించగలరు?
0: అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేను అది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా.

0: కోపమని.
1: చాలా బాగుంది సార్,
0: థ్యాంక్ యూ.
1: చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటల్లో ఉన్న గొప్పతనం అదే సార్, మాకు నచ్చింది కూడా. ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష చాలా బాగుంది సార్.
0: థ్యాంక్ యూ
1: సార్. ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కావచ్చా, లేకపోతే మీరు జనరల్గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా?
0: చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నేను నాకు చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్లో ఫస్ట్ ఉండేదాన్ని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక గేదెల జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకుండా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అది వచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేను ఒక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుందని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను. ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్సే అని అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో, అది వర్కౌట్ కాలే కానీ, ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింద నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని. అంటే నేను బాగా మంచిగా బతికాను, కానీ ఈ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి అట్లా, అంటే సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను.
1: సార్ అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటి సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలామంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ళ ప్రస్థానంలో మీకు ఒక్కరోజులో వచ్చిన సక్సెస్ కాదు అది, మీరు మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికీ తెలుస్తుంది. సార్ ఈ మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్టు ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్, అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా?
0: అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూన్ వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలైనా కూడా ఎవరైనా పెద్ద

0: మిడిలేటర్ కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు పెద్ద మిడిలేటర్ వాళ్ళ ద్వారా ఈ ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదు అంటే అప్పుడు నన్ను పిలుస్తారు. పిలిస్తే నాకు వచ్చేస్తుంది, నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మిడిలేటర్ పేరేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను.
1: మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్కి అనుగుణంగా రాస్తున్నారు, అంటే అందులో సాహిత్యం ఏముండదు, ఆ మ్యూజిక్కి సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
0: అంటే అది అది దర్శకుల చేతిలో ఉంటుంది, ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు, రాస్తారు వాళ్ళు, తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెట్ ఆన్ అవ్వాలి ఇక్కడ నుంచి, ఇది ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే. అంటే నాకు తెలిసి ఇప్పుడంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు, అన్నీ ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు. ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఒక ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు కొత్తగా వచ్చినప్పుడు, అలాంటి ఒక పది వస్తే ఆ పది వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు, ఆ పది మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తామా హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూపిస్తా మామలాంటి పాట మళ్ళా చేయగలవా అంటే చేయలేను సార్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా, అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది, ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు, అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే మనం అలా రోడ్ మీద వెళ్తుంటే ఎవరన్నా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకుని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు సాహిత్యాభిలాషులు డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు, అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు తీసుకునేవాళ్ళ ప్రాబ్లం.
1: మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషనల్ సాంగ్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు, ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది?
0: నాకు తెలిసి 1000% ఉంటుంది, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్, సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలనే చేసేవాడిని, సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని, సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమా వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను యూట్యూబ్లో, కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊ అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకం చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలా మందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు, ఏంటంటే సార్ నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా మీ నంబరు, మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా నన్ను బతికిచ్చింది. ఏంటంటే అప్పుడు నువ్వంటే నేను తొలిపొద్దు నా విని పాట విని నేను చచ్చిపోవాలనుకున్నాను, బతికాను సార్, నేను మీ వల్ల నేను మళ్ళీ బతికానని ఫోన్ చేశారు. అంటే అది సినిమా పాటే కదా అది.
1: నేను నిజంగా మీతో ఏకీభవిస్తాను సార్, ఎందుకంటే నేను కూడా నాకు బాధ కలిగినప్పుడు లేకపోతే జీవితంలో నిరాశ అంటే ఇంకేం చేయలేము వేస్ట్ అనిపించినప్పుడు ఐదర్ మోటివేషనల్ సాంగ్స్ అయినా వింటాను లేదా ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను.
0: ఎనీథింగ్, ఇప్పుడు
1: సాడ్ సాంగ్స్ లో ఉన్న సాహిత్యంలో జీవితం అంటే ఏంటో అనేది చెప్పిన రచయితలు చాలా మంది ఉన్నారు.
0: అవునవును,
1: ఆ పాటల ద్వారా మనకు ఒక ఫిలాసఫీ వస్తుంది. మీరు చెప్పిన మీరు జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలు ఆ పాటల ద్వారా తక్కువ టైం లో అందిస్తారు మీ రచయితలు. అది మీ సినీ రచయితల్లో సినిమా పాటలు రాసే వాళ్ళు ఆ గొప్పతనం ఉంది సార్, అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరు ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.
0: డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక ఒక రోగం లాంటిది, అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే ఇంకా ఎక్కడికో పోతే అది ఒక కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ ఒక పాట వింటే మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్కి రావచ్చు.
1: అంతే,
0: అది దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్.
1: అంతే సార్, కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది. ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. సార్, మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా ఒరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్?
0: అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందన బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా. అందులో 3 పాటలు, అందులో స్పెషల్గా సినిమా చూపిస్తా మామ, అండ్ రేస్ గుర్రం టైటిల్ సాంగ్ స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది పేరు.
1: మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు సినిమా ఫీల్డ్లో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి చాలామందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది మీరు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలు ఏంటి, అలాగే యువతకు సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్?
0: సక్సెస్ సాధించలేము అనేది ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు, అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే మనము ఒక టీనేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం, అసలు ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం, అంత ప్రేమ ఉండాలి. మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అనమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను, ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఎంత ప్యూర్గా ఉంటాడంటే. ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎంత ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్, అది ఆ పవర్ని మనం ఆ మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏం అనిపించదు, మనం ఇంకోటి చేద్దామని, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటుంది ఆ పవర్. చాలామంది ఏంటంటే, ఒకసారి నేను చాలామంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవక ముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు చూడలేదు. నేను సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్ మనకు ఆ వినయ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలామంది, నేను కొంతమంది సింగర్స్ని చూస్తాను ఇప్పుడు మన హైదరాబాద్ సింగర్స్ని, కొంచెం యూట్యూబ్లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు 1-2 పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడ యూట్యూబ్లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినా నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేస్తే 1 లక్ష ఇవ్వండి లేకుంటే రాను, పాట పంపించండి బాగుంటే పాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడున్న సింగర్ స్పెషల్లీ, ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మాధవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మాధవన్ గారు ఎందుకు బాలు గారు, నేను 2011లో పాట పాడించాను ఆయన, అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద ఆయన, మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు వచ్చి పాట రాసుకోరు, రాసిందా రాసివ్వండి, తర్వాత మనం ఏదైనా చెప్తే అదే కదా పాడేసాము అంటే కంపోజర్కే తెలియదు ఏం అంటే వాళ్ళ ఉద్దేశం అది, మేము అదే కదా పాడాము సార్ మళ్ళీ మళ్ళీ ఏం పాడతాం అంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఉండట్లేదు అనమాట, అంటే లాంగ్ జర్నీ ఉండట్లేదు వాళ్ళకి. సో ఎప్పుడైతే మనకు వృత్తి మీద ఒక సక్సెస్ రాగానే పోతుంది అనుకోండి, అది ఉండదు. ఆ ప్రేమ అనేది మనం చచ్చిపోయే వరకు కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మనకు ఉంటుంది, అది మనల్ని కాపాడుతుంది.
1: చాలా అద్భుతంగా.

0: చెప్పారు సార్, పనిని ప్రేమించాలి, అలాగే ఒదిగి ఉండే తత్వం. వినయం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా వేస్ట్. ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్?
1: ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ఐ హేట్ మ్యారేజ్ అనే సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను. తర్వాత ఇంకొక రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో. ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్కి ఉన్నాయి
0: సార్. ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతో మంది జీవితానికి ఇన్స్పైర్గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా మంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, ఆకాశవాణి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి, మా తెలుగు లెక్చరర్ పంపించారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం, థ్యాంక్ యూ స్టేషన్ యాజమాన్య అందరికీ థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: యస్, ఒక్కసారి మెమరీస్లోకి వెళ్ళిపోయి, బ్యాక్ వెళ్ళిపోయి మెమరీస్ నుండి రీకలెక్ట్ చేసుకొని అలా తలపైకి ఎగరేయడం అనేది చేసేలే. ఏ చేసే ఉంటారు, చేసే ఉంటారు. రోడ్డు మీద పాట పాడుకునే ఎన్నిసార్లు మనము రోడ్డు పైన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ని తనలేదు కదా, తన్నాం కదా రైట్. ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎవర్ గ్రీన్స్ హిట్ సాంగ్స్ వింటూ ఉంటే మరిన్ని సాంగ్స్ వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మనరించు సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ
0: వినోదం. ఇలా ఎందుకు అంటున్నాను తెలుసా? తెలుసా? ఎస్, చాలా మంది గంటలు గంటలు ఏంటి గంటలు గంటలు ఐరన్ బాక్స్ తో కుస్తీ పడతారు, బట్టలు బాగా ఇస్త్రీ చేశామని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అబ్బే, ముడతలు మాత్రం అంతంత మాత్రమే పోతాయి. ఇక కాటన్ లినెన్ షర్ట్ల మీద ఆ మొండి ముడతల గురించి అసలు చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఏం చెయ్యాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, బట్టలు పూర్తిగా డ్రై అయిన తర్వాత కాకుండా కొద్దిగా కొద్దిగా లైట్ అలా పట్టుకుంటే అప్పుడు తడుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసారా, అప్పుడు ఇస్త్రీ చేస్తే ఉంటుంది కడక్ కడక్ కడక్ చాయలాగా ఉంటుంది అనమాట. ముడతలు ఇట్టే మాయమైపోతాయి అంతే అవి. లేదా ఇస్త్రీకి ముందు కొద్దిగా నీళ్లు చల్లడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్, ప్రతి బట్ట

ఒక హీట్ పనికిరాదు, అంటే ఒకే హీట్ పనికిరాకుండా కేర్ లేబుల్ చూసి పట్టు పట్ట, అంటే ఒక్కొక్క కొన్ని పాలిస్టర్ బట్టలకి, లెనిన్ బట్టలకి, కాటన్ బట్టలకి ఒక్కొక్క దానికి ఒక అది ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేసుకోవడం అనేది ఎక్కడ వేడించే ఏ బటన్ అంటే డ్రెస్ని బట్టి ఆ క్లాత్ని బట్టి వేడి అనేది జనరేట్ అవుతుంటుంది ఐరన్ బాక్స్లో. అందుకోసం దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అలాగే సిల్క్ లేదా సున్నితమైనటువంటి బట్టలపై నేరుగా కాకుండా ఒక పల్చటి గుడ్డ వేసి ఒకే చోట ఎక్కువసేపు ఉంచకుండా ఇస్త్రీ చేయడం అలవాటు చేయండి. ఇవన్నీ చెప్తుంటే మీరు అనుకుంటున్నారు ఏమని, బాగా అలవాటు ఉంది కదా రమేష్ అని. ఎస్, చిన్నప్పటి నుంచి చేసి చేసి చేసి చేసి మన బట్టలు నేనే చేసుకోవడం అలవాటు. అలాంటి అలవాటే మన నెక్స్ట్ జనరేషన్కి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ సమ్మర్లో మీ పిల్లలకి తప్పకుండా ఇలాంటి దాంట్లో కొంచెం చిన్న ట్రైనింగ్ ఇప్పించండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటూ ఏదైనా ఉంది అంటే అదే నువ్వే కావాలి. అంటే సినిమా అండి, సినిమా సినిమా సినిమా సినిమా సినిమా గురించి నేను చెప్పింది. నువ్వే కావాలి సినిమా. మరి 2000లో సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి ఆ సినిమాలో కూడా పాటలు ఒకటి కాదు రెండు కాదు, అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్సే. మరి అలాంటి సినిమా పాటలు కోరింది ప్రకాష్ గారు చౌటుప్ప నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వరంగల్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు గారు కూడా అడిగారు ఈ పాట వినిపించమని. నువ్వే కావాలి సినిమా నుంచి ఎక్కడ ఉన్నా అంటూ ఆ పాట మీకోసం వచ్చేస్తుంది. సిరివెన్నెల గారు సాహిత్యం, కోటి గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: నువ్వే ఉన్నట్టుంటుంది. ఏమన్నా పాట ఇలాంటి పాటలు ఏమంటే దిల్ భలే ఖుషి అవుతుంది. ఇలాంటి ఖుషి చేసే పాటలతో పాటు మాటలు కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే సమ్మర్ అనగానే, సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే కొంతమంది కొత్త పనులు నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో పాత పనులనే కంప్లీట్ చేసే పనిలో ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనులు చేస్తే మంచిగా ఉంటుంది అని మన ఆర్జే ఆర్జే పవన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆర్జే పవన్,
1: గుడ్ మార్నింగ్ రమేష్ జీ.
0: ఎలా ఉన్నా పవన్? అంటే
1: వేడివేడిగా ఉన్నా అన్న, ఎందుకంటే ఇప్పుడే కొంచెం చల్లబడ్డా లోపలికి వచ్చాక. సెకలు కక్కుతూ వచ్చా, మీరు చూసారు కదా ఎలా ఉన్నా, చెమటలు కక్కుతూ.
0: ఇందాక విన్నాను కదా, ఇందాక చెప్పాను కదా, విన్నావు కదా, మరి ఈ సమ్మర్ లో ఏం చేస్తే బాగుంటుందో చెప్పాను. ఎవరెవరు ఎలా చేస్తారో,
1: ఏం చేస్తే అంటే హాలిడేస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. మనకి హాలిడేస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఏం చేయకుండా ఉంటే బెటర్ కొన్ని రోజులు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐఎండీ వాళ్ళు రెడ్ అలర్ట్, మన హైదరాబాద్ కి ఇవ్వలేదు కానీ చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అండ్ ఈ 3-4 డేస్ ముఖ్యంగా రోహిణి కార్తలో రోడ్లు అయినా పగులుతాయి అంటారు కదా, సో పగిలిపోతుంది నిజంగా ఎండ. సో ఇంటి పట్టున ఉండడం వరకు ఓకే, అండ్ బయటకు వెళ్తే గనక 11-4 మధ్యలో అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చాలా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో అది ఫాలో అవ్వడం మనం బెటర్. ఈ ఎండలు తగ్గే వరకు కాస్త నీడ పట్టు నుండి మనకు నచ్చిన పనులు చేయడం బెటర్.
0: వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. నిజంగా విన్నారు కదా, మరి పవన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో పాటు మరిన్ని విషయాలు
1: సందడి చేయడానికి వచ్చేసాను.
0: 11-3 మీకోసం వచ్చేసాడు. సో మరి పవన్ నేను మా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వస్తాను, మైక్ అందిస్తాను. ఓకే, అంటే మీరు వింటూ ఉంటే ఏమంటారంటే ఓ ఎస్ అంటున్నాను కానీ ఎప్పుడు మైక్ ఇస్తాడా అని కొట్ట కట్ట కట్ట చూస్తుంటే సార్. రైట్, వెల్ మైడియర్ లిజనర్స్, మరి జాగ్రత్తగా ఉండండి. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం 3-12 వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే కొన్ని జాగ్రత్తలు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని బయట తిరగండి, సేఫ్గా ఉండండి, సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ ఆర్జే సురబి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఓకే రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేసింది అదిరిపోయే పాట, రాజకుమారుడు సినిమా నుంచి. సుఖవీందర్ సింగ్ చిత్రగారు పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మణి శర్మ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇక నుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మా జ్యోతిబారావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మొదలైన రంగాల్లో చర్చలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 10 సెకండ్లు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాను. మరి కాసేపట్లో మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృత

सुनाए। Go Retro with Akashvani Telugu.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం. మూవీ రివ్యూలో భాగంగా ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఫిల్మ్ ని గుర్తు చేసుకోబోతున్నాం. అండ్ May 23 అంటే రేపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు అనమాట. అండ్ ఇవాళ మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఏంటనే కదా మీ అందరి డౌట్. మరి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు దాటి 5 నెలలు కావస్తున్న ఆ సినిమా చేసిన ఇవాళకి టెలివిజన్ లో చేస్తున్న సందడి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఉంటుంది. పెళ్లి ఎప్పుడు బాగుంటుంది, అలానే ఒక్కసారే చేసుకోవాలనుకోండి పెళ్లి. మరి ఆ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో దర్శకేంద్రుడు వెండి తెర మీద చేయించిన సందడే ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్న సినిమా. అండ్ ఇందులో పాటలు అయితే ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్ గా ఉంటాయి. మరి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది పెళ్లి అన్నాను సందడి అన్నాను. మరి ఈ సినిమా ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్ చేసి పంపించండి. అలాగే చిన్న సినిమాగా విడుదలై పెద్ద ప్రభంజనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి బంపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మరింతకీ మీరంతా కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా,

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా సినిమా టైటిల్ గెస్ చేసి పంపించారు. అండ్ నేను చాలా ఈజీ క్లూ ఇచ్చాను కాబట్టి, అండ్ ఆ పాట విన్న తర్వాత ఎవరికైనా ఆ సినిమా గుర్తుండకుండా ఉంటుందా చెప్పండి. అండ్ కమర్షియల్ సినిమాకు పెద్దబాల శిక్ష మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ని హిట్లు, ఎన్ని సూపర్ హిట్లు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారితో కలిసి సృష్టించిన వెండితెర మాయాజాలం 1996లో విడుదలైన పెళ్లి సందడి, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రం పెళ్లి సందడి. అందుకే తెలుగు సినిమా చరిత్రలో పెళ్లి సందడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి పెళ్లి సందడి సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కూడా ఎలాగో స్పందించారు కాబట్టి మీకు కూడా ఈ పెళ్లి సందడి సినిమాతో ఉన్న మెమొరీస్ ఏంటి, మీరు ఎక్కడ చూశారు, ఎన్నిసార్లు చూశారు, ఇవన్నీ కూడా చెప్పండి నాకు వాట్సాప్ ద్వారా. అండ్ నేను కూడా మధ్యలో నాకు పర్సనల్ గా ఈ సినిమాతో ఉన్న మెమొరీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మ్యూజికల్ జర్నీలో పెళ్లి సందడి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: Join the Indian Navy, a combat-ready, credible, cohesive, and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR, and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: Yesterday clock low 11:18, cross chase 32 seconds. Gurtukostunayalo evergreen musical hit. Pelli Sandari cinema movie review gurinchi maatladukuntunnam kada. Mana srotalu chaala mandi spandistunnaru. Munduga కృష్ణ కుమారి గారు ఖమ్మనుంచి వాట్సాప్ పంపించారు. క్యాసెట్ రూపంలో వచ్చేవి కదా పెళ్లి సందడి మూవీ, వీడియో ప్లేయర్ లో చూశాను అన్నారు. నేను కూడా ఖమ్మంలోనే చూశాను ఆ సినిమా. నాకు చాలా చైల్డ్హుడ్ మెమొరీస్ ఉన్నాయి ఖమ్మంతో, బట్ ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. అండ్ మీరు క్యాసెట్లో చూసారా? థియేటర్లో చూడలేదన్నమాట. అయితే తర్వాత నార్కెట్పల్లి నుంచి, నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు వీళ్ళందరూ పంపించారు. నల్గొండ టాకీస్లో చూశాను సార్, ఇందులో కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎస్, చాలా మంచి కామెడీ పండించారు ఇందులో. నేను మొదటి దాకా అనకాపల్లి రాజా థియేటర్లో చూశాను, బాగుంది అని. అలాగే పిఠాపురంలో కూడా చూశానని చెప్పి మనకి మాణిక్యాలరావు గారు కాకినాడ జిల్లా నుంచి పంపించారు. అండ్ పవన్ గారు, ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఒంగోల్ అంటూ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ హైదరాబాద్ నుంచి. తర్వాత నేను మన నిజామాబాద్ కేంద్రంలోను నటరాజ్ థియేటర్లో సినిమా 2 సార్లు చూశానండి అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు. అలాగే రమేష్ గుప్తా గారు జిల్లాల కూడా నుంచి కూడా పంపించారు, నేను కూడా థియేటర్లో చూశాను అని పెట్టారు, బట్ ఏ థియేటర్ని మెన్షన్ చేయలేదు. తర్వాత శ్రీకాకుళం నుంచి ముకుందరావు గారు కూడా పంపించారు, ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం, థ్యాంక్ యూ అండి ఈ సినిమా గురించి చెప్తున్నందుకు అని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి వింటున్నందుకు. తర్వాత బాలకృష్ణ గారు నరసంపేట వరంగల్ నుంచి కూడా పంపించారు, నేను వరంగల్లోనే ఈ సినిమా చూశాను అని చెప్పి. ఇంకా కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదువుదాం ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత.
1: గుర్తుకొస్తున్నాయి
2: అప్పటికి రాఘవేంద్రరావు గారికి ఘరానా బుల్లో విడుదలై చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సాహసవీరుడు సాగర కన్య యావరేజ్ గా ఆడింది. ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్న సినిమా తీయాలనుకున్నారు రాఘవేంద్రరావు గారు. అప్పటికి తాజ్ మహల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో శ్రీకాంత్ అనే కుర్రాడు చాలా బాగున్నాడు, మన సినిమాకి సూట్ అవుతాడు అని చెప్పి ఒకళ్ళిద్దరు సజెస్ట్ చేశారంట రాఘవేంద్రరావు గారికి. ఆయన కూడా తాజ్ మహల్ సినిమా చూసి శ్రీకాంత్ ని నా సినిమాలో హీరోగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ హీరోయిన్లుగా యాడ్స్ లో నటిస్తున్న దీప్తి భట్నాకర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత కొత్త పిల్ల రవళిని ఫైనలైజ్ చేశారు. అప్పటికి ఒరే రిక్షా లాంటి ఒక సినిమాలో మాత్రమే కనిపించారు రవళి. తర్వాత ఫిలిం నగర్ లో అందరూ చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారంట. ఏంటి రాఘవేంద్రరావుకి ఏం పనిలేదా, వీళ్ళతో సినిమా ఏంటి అనుకున్నారంట. భారీ సినిమాలు చేయడం ఆయనకి కొత్త ఏం కాదు కదండి, కానీ జస్ట్ ఫర్ చేంజ్, ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పటికి హమ ఆప్కే హైకోన్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది. హమ ఆప్కే హైకోన్ ఇన్ఫ్లుయెన్స్ లేని డైరెక్టర్ ఎవరన్నా ఉంటారా చెప్పండి. అలా కుటుంబంతో కళకళలాడే ఒక మంచి నిండైన ఫ్యామిలీ సినిమా తీయాలి అనుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఆలోచించారు రాఘవేంద్రరావు. హమాప్కే హైకోన్ మొత్తం కంప్లీట్ అర్బన్ ఫ్యామిలీ డ్రామా, అయితే పెళ్లి సందడి సినిమా మొత్తం కూడా రూరల్ బ్యాక్డ్రాప్ లో ప్లాన్ చేశారు రాఘవేంద్రరావు గారు. మరి ఈ సినిమా ఎలా పట్టాడెక్కింది, ఆయన ఎవరికి కబురు పెట్టి స్టోరీ రాయమన్నారు, పెళ్లి సందడి చేసిన సందడి ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పెళ్లి సందడి నుంచి ఓ మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మే 23 దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందే మనం గుర్తుకొస్తున్నాయిలో సందడి చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? పెళ్లి సందడి చేస్తున్నాం. పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శ్రీకాంత్, దీప్తి భట్నాకర్,

కాస్టింగ్ హీరో హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా ఫిక్స్ అయిపోయారు. వెంటనే రైటర్ సత్యానంద్ గారికి కబురు పెట్టారంట రాఘవేంద్రరావు గారు. లైన్ చెప్పి, ఇలా నాకు హమ్ ఆప్కే హైకోన్ స్టైల్లో ఒక ఫ్యామిలీ డ్రామా కావాలయ్యా, స్టోరీ డెవలప్ చేయని చెప్పారంట. మరి సత్యానంద్ గారు చాలా ఫాస్ట్ అండ్ బిజీ రైటర్ కదా అప్పట్లో. సత్యానంద్ గారు ఏం చేశారంటే, ఆలోచించి ఆలోచించి ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ లైన్ వినిపించారనమాట. హీరోకి కళ వస్తూ ఉంటుంది, అందులో స్వప్న సుందర్ వస్తుంది, హీరోకి ఒక స్వప్న సుందర్ ఉంటుంది. మరి నార్మల్గా స్వప్న సుందర్ వస్తే అది రాఘవేంద్రరావు గారి సినిమా ఎందుకు అవుతుంది? కాదు కదా. మరి రాఘవేంద్రరావు గారు అంటేనే గ్లామర్ కాబట్టి ఒక మంచి గ్లామర్ టచ్ ఉన్నటువంటి లైన్ చెప్పారంట. హీరోయిన్ నాభి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, దాని పక్కనే ఒక వెండి తాళాల గుర్తుంటుంది అంటూ కథనం వేశారంట సత్యానంద్ గారు. విన్న రాఘవేంద్రరావు గారు వెంటనే ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి నచ్చే లైన్ కదా. మరి అది 1995 ఆగస్ట్ 25th సినిమా ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాంత్ రవళి తలంబ్రాల సీన్ని సరిగమ పదనిస రాగం పాటని ముహూర్తం షార్ట్గా తీశారు. మిగతా కాస్టింగ్ అంతా చక్కగా కుదిరిపోయారు. సత్యనారాయణ గారు, బాలయ్య గారు, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బాబు మోహన్, ఏవిఎస్, ఇలా తెర నిండా మనుషులతో నిజంగా పేర్లకు తగ్గట్లుగా సినిమా మొత్తం సందడి సందడిగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మొత్తం 9 పాటలను కంపోజ్ చేశారు కీరవాణి గారు. ఇంతకీ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు తెలుసా? మరి కొరియోగ్రాఫర్ లేకపోతే సాంగ్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారంటారా? ఎందుకు తొందర చెప్తాను కదా. మరి కాసేపట్లో తెలుసుకుందాం ఎవరా కొరియోగ్రాఫర్ అన్నది కూడా. పెళ్లి సందడి నుంచి ఒక మంచి మెలోడియస్ డ్యూయట్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి లో పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమరీస్ ని షేర్ చేసుకున్నారు, ఒకసారి చూద్దాం. పెళ్లి సందడి మూవీ గురించి నా ఫ్రెండ్ దశరథ అనేవాడు ఆ సినిమా గురించి బాగా వర్ణించి చెప్పేవాడు. సినిమా చూడరా, చాలా బాగుంది అని చెప్పడంతో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పాటల చిత్రీకరణ కోసం బాగా వివరించి చెప్పాడు. ఆ సినిమా నేను హైదరాబాద్లో చూశాను అంటూ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. తర్వాత శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా నాకు చాలా ఇష్టం సార్, చాలాసార్లు చూశాను నటరాజ్ థియేటర్ సికింద్రాబాద్లో అంటూ చోడవరపు నాగేశ్వరరావు గారు తనకున్న మెమరీని పెళ్లి సందడి సినిమాతో షేర్ చేసుకున్నారు. అండ్ కొంతమంది శ్రోతలు కొరియోగ్రాఫర్ ఎవరో కూడా నాకు పంపించేశారు, ఇద్దరు శ్రోతలు పంపించారు, ఇద్దరు కూడా కరెక్ట్గా పంపించారు. రమణ గారు బోయిన్పల్లి నుంచి, తర్వాత అల్మాజ్ గూడా నుంచి వడ్లమాన్ రవికుమార్ గారు. ఎస్, ఆయన ఎవరు మరి కాసేపట్లోనే చెప్తాను నేను. ఇక పెళ్లి సందడి సినిమా షూటింగ్ లొకేషన్ల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే గోదావరి జిల్లాలోని తణుకు, తొర్రేడు, అల్లంపురంలో, అలాగే అరకులో ఒక స్కెడ్యూల్ తీశారు. మూడు పాటలేమో ఊటీలో షూట్ చేశారు. ఇందాక మనం విన్న కిలకిల సాంగ్ కానీ, లేకపోతే తర్వాత రాబోయే వినబోయే సాంగ్స్ కానీ, తర్వాత బెంగళూరు శివ సముద్రంలో కూడా కొన్ని సీన్స్ తీశారు. అండ్ ఈ సినిమాకి నృత్య దర్శకుడు ఎవరో కాదు, ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. ఎస్, మూమెంట్స్ అన్నీ కూడా ఆయనే స్వయంగా కంపోజ్ చేశారు. మా పెరటి జామ్ చెట్టు పళ్ళు అనే పాట, తర్వాత వేరే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా డ్యూయట్స్ ఇద్దరికి మధ్య, స్వప్న సుందరిలో కొన్ని మాంటేజ్ షార్ట్స్, అవన్నీ కూడా స్వయంగా రాఘవేంద్రరావు గారే డిజైన్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో మా పెరటి జామ్ చెట్టు పళ్ళు పాట తర్వాత అయితే జామ్ పళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయిందంట అప్పట్లో. అండ్ హీరోయిన్ రవళి గారికి అభిమానులు డబ్బాలు డబ్బాలు జామ్ పళ్ళు పంపించేవారట అన్నట్టు ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు కూడా వచ్చిందండి. ఈ సినిమాలో శ్రీకాంత్తో పాటు బ్రహ్మానందం, శివాజీరాజా, తనికెళ్ల భరణి థ్రూఅవుట్ ద ఫిలిం ఉంటారు. రెండు పాటలు కూడా ఉంటాయి, ఇందాక విన్న రమ్యకృష్ణలాగానే పాట, తర్వాత మీరు వినబోయే పాట కూడా. హీరో హీరోయిన్లు కాకుండా ఈ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు, వాళ్ళతో ఏదైనా ఒక సీన్ తీయాల్సి వస్తే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే సరదాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వాళ్ళని ఏమని సంబోధించేవారు తెలుసా, ఏ కుప్ప కుప్ప రండి అనేవాళ్ళంట. వీళ్ళందరినీ కలిసి ఒక కుప్పలాగా ట్రీట్ చేసేవాళ్ళంట. ఇది ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం గారు ఈ మధ్యలో. సో ఇవన్నీ కూడా చాలా మంచి మెమొరీస్ పెళ్లి సందడి సినిమాతో. మరొక మంచి పాట విందాం పెళ్లి సందడి నుంచి, స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒక రోజు అడ్వాన్స్డ్ గానే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయనకి చాలా ఇష్టమైన సినిమా పెళ్లి సందడి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవాళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా పెళ్లి సందడి గురించి, ఆ కాస్టింగ్ ఎలా కుదిరింది, శ్రీకాంత్ ని రాఘవేంద్రరావు గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ పాటలు ఎక్కడ షూట్ చేశారు, ఇవన్నీ కూడా. అండ్ ఈ సినిమాలో కోడ్ ఎపిసోడ్ గుర్తుందా? చాలా మందికి ఫేవరెట్ అది. నిజానికి అది ముందు స్క్రిప్ట్ లో లేదంట. సెన్సార్ నిబంధనల ప్రకారం డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువైందంట. అప్పట్లో ఇన్ని మీటర్స్ ఉండాలి రీల్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉండేవి, బట్ అది రీచ్ అవ్వలేకపోయింది పెళ్లి సందడి సినిమా. అయితే తర్వాత ఏం చేశారంటే, సెన్సార్ నిబంధనలు ఉండాలంటే ఇంకొంచెం డ్యూరేషన్ పెంచాలి సినిమాది అని చెప్పి ఏవిఎస్ బాబుమోహన్ శ్రీలక్ష్మి నామాలమూర్తి గారుల మీద షూట్ చేశారు ఆ కోడి ఎపిసోడ్ని. ఆ తట్ట కింద పెట్టడం, వీళ్ళ మ్యూజిక్ అది మాడి మసైపోయి బయటకు రావడం, అన్నీ గుర్తుంటాయి కదా, చాలా హిలేరియస్గా ఉంటాయి థియేటర్లో చూస్తే మనం ఒకసారి. దాన్ని ఇంటర్వెల్ తర్వాత జత చేశారు. అండ్ అలాగే తమలపాకు మీద ఆవదం వేసి బ్రహ్మానందం చేత నాకించడం, గోదావరి యాసలో డైలాగులు స్టార్టింగ్లో చెప్పినట్టు కాఫీలు తాగారా టిఫినింగ్ చేశారా, ఈ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందో అప్పట్లో. ఇలాంటి హుక్ డైలాగ్స్ ఇప్పటికీ తలుచుకుని నవ్వుకునేలా చేస్తాయి మనల్ని. అండ్ మీకు తెలుసా, కేవలం 85 లక్షల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్తో నిర్మించిన పెళ్లి సందడి జాన్ 11, 1996 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే సినిమాని ఎవరికి అమ్మకుండా 4 నిర్మాతలు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్, అశ్విని దత్, రాఘవేంద్రరావు గారు ఇలా కొంతమంది సొంతంగా విడుదల చేస్తారు ఈ సినిమాని. అండ్ పాటల్ని స్క్రీన్ ప్లేలో అంతర్భాగంగా మలచడంలో సినిమా విజయం స్థాయిని పెంచిందనే చెప్పాలి. సత్యానంద్ గారి డైలాగ్స్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటాయి. సినిమా సక్సెస్లో ఆయనది చాలా కీ రోల్ అని చెప్పాలి. అండ్ హీరోయిన్స్గా యాక్ట్ చేసిన దీప్తి భట్నాకర్కి రోజా రమణి గారు డబ్బింగ్ చెప్పారు. రవళి పాత్రకు శిల్ప గారు డబ్బింగ్ చెప్పారు. వాళ్ళ వాయిస్లు కూడా పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేశాయనే చెప్పాలి. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, జొన్నవిత్తుల గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చంద్రబోస్ గారు ఈ సినిమాలో పాటలు రాశారు. స్టే ట్యూన్డ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Go retro with Akashvani Telugu.
2: 11:51 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమోరీస్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ మూవీ నేను భారత్ టాకీస్ లో చూశాను. రాఘవేంద్రరావు కీరవాణి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటలు, పెద్ద మ్యూజికల్ హిట్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు, కరుణ గారు మెసేజ్ పంపించారు. తర్వాత ఐ సా ద పెళ్లి సందడి మూవీ ఎట్ దేవీ థియేటర్ హైదరాబాద్ అంటూ చోడవరపు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి పంపించారు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా మెమరీ కూడా షేర్ చేసుకుంటాను కదా. నేను ఈ సినిమా కమల్లో చూశాను. అప్పట్లో సింగిల్ థియేటర్సే కదా. నేను ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే రాఘవేంద్రరావు గారి బర్త్డే ఒకటి రేపు, అది కలిసి రావడం. అండ్ నేను ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా అనమాట ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. అండ్ మరీ చిన్నపిల్లవాడిని ఏం కాదు, బట్ ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. కిన్నెర సాని థియేటర్ అని ఇప్పుడు లేదు అది కమల్లో, బట్ చాలా పాపులర్ థియేటర్. మన కృష్ణకుమార్ గారికి తెలిసే ఉంటుంది. అండ్ కట్ల సతీష్ గారు వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది కమల్తో టచ్ ఉన్న వాళ్ళకి. కిన్నెర సాని థియేటర్లో మోర్ దాన్ 200 డేస్ ఆడింది ఆ సినిమా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, ఏదైనా సినిమాలు బాగోపోతే చలో పెళ్లి సందడి సినిమాకి వెళ్ళిపోదాం అనే అంత గొప్ప మెమరీస్ ఉన్నాయి నాకు పెళ్లి సందడితో. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అఖండ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమా తమిళ హిందీ భాషల్లోకి రీమేక్ అయింది. సినిమా అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో 5 నంది అవార్డ్స్ అందుకుంది పెళ్లి సందడి. 44 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 25 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అంతకుముందున్న లవకుశ రికార్డ్స్ అన్నింటిని బద్దలు కొట్టేసింది పెళ్లి సందడి సినిమా. 10 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 300 రోజులు ఆడి సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ సంధ్యా 70 mm లో 237 రోజులు ఆడి 10 కోట్ల కలెక్షన్స్ని కొల్లగొట్టింది పెళ్లి సందడి. మరి ఇవి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి విశేషాలు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:15 క్రాస్ చేసి 15 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్తానని చెప్పాను కదా. కష్టపడి పనిచేయటం ఎంత ముఖ్యమో, ఆ కష్టం వెనుక ఉన్న అసలు గోల్ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు మనం దేని గురించి పనిచేస్తున్నాం అనే సెన్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏది గమ్యం లేని, లేకపోతే అంటే గమ్యాన్ని చేరాలి అంటే మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎయిమ్తో గోల్ చేస్తేనే ఆ కిక్ ఉంటుందన్నమాట. కానీ ప్రజెంట్ కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోంది, పని అనే చక్రంలో చిక్కుకుని జీవితం అనే ఒక మధుర జ్ఞాపకాన్ని మనం కోల్పోతున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో చాలామంది వెనుకబడిపోతున్నారు. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో అర్థం కాక సగం స్ట్రెస్తో కృంగిపోతున్నారని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టంగా మారిందంట. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, దృఢంగా ఏమేమి తీసుకోవాలి, ఈ మొత్తం మీద ఏదైతే టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎప్పుడు పనే పని అని ఆ చట్రంలో చిక్కుకోకుండా ఒకసారి ఆ పని వెనక మనం చేయాల్సిన విషయాలు ఏంటి అవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శాకుంతలం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, రమ్యా బెహరా పాడిన పాటది. రచన చైతన్య ప్రసాద్, సంగీతం మణిశర్మ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9677604949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:23 క్రాస్ చేసి 50 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇది కేవలం ఒక మాట కాదు, మన ఆరోగ్యానికి సంతోషానికి ఒక మంత్రం లాంటిదన్నమాట. ఆఫీస్ ఫైళ్ల మధ్య కాలాన్ని కరిగించేస్తూ ఇంట్లో పిల్లల నవ్వుల్ని తల్లిదండ్రుల పలకరింపుల్ని మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సంపాదన అవసరమే, కానీ ఆ సంపాదనను పంచుకోవడానికి కుటుంబంతో గడిపే సమయం లేనప్పుడు అండ్ ఆ కష్టానికి అర్థమేముంటుంది చెప్పండి. మరి చైతన్య స్ఫూర్తిలో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మాట్లాడుకుందాం. అలాగే ఈ వర్క్ టైం అండ్ పర్సనల్ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కూడా తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. మంచి మంచి టిప్స్ చెప్తా అన్నాను కదా. అయితే చాలామంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఇప్పటికీ కొంత డౌట్ఫుల్గానే ఉంటున్నారు. అంత ఈజీనా టైం మేనేజ్ చేయడం? అంత ఈజీనా? ఎళ్ళొస్తాం అలసిపోతాం, మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వారానికి ఒకరోజు సెలవు అని కొంతమంది, 2 రోజులు సెలవులు ఉంటాయి, దాన్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యామిలీతో ఎలా గడుపుతామని కొంతమంది, ఇలా రకరకాల వాదనలు వినిపించేవాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకే మంత్రం ఉంది, అదేంటో కూడా మన కాసేపట్లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: देश रक्षण प्राणाल अर्पिंचिन 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యతా రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త

రైల్వే వ్యవస్థను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 45 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఆఫీస్ టైమింగ్స్ ని, పర్సనల్ టైమ్ ని వేరు చేస్తూ కొన్ని లిమిట్స్ ని మనకు మనమే పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అంటున్నారు సైకలాజికల్ నిపుణులు. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఆఫీస్ విషయాలు ఆఫీస్ లోనే వదిలేసేయాలి. ఆఫీస్ లో బాస్ తిట్టాడనో, లేకపోతే టార్గెట్ దగ్గరకు పడింది, టైం లేదనో, లేకపోతే కొలీగ్స్ తో గొడవలు, ఇవన్నీ కూడా మనం మెదడులో జరుగుతూ ఉంటాయి కదా ప్రతిరోజు, అవన్నీ కూడా ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో గడిపే క్షణాల్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. అండ్ మనం హెల్దీగానే ఉంటే తప్ప ఏమి చేయలేం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం పనిలోనూ జీవితంలోనూ రాణించగలమని గుర్తించండి. సో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయే కొద్దీ ఫిజికల్గా కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి జీవితంలో రాణించాలి అని గుర్తించి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం 7 గంటలన్నా

చూసుకుంటే వాళ్ళు కూడా మనకి రెసిప్రొకేట్ అవుతారు. తద్వారా మెంటల్గా బాగుంటాం మనం, ఫిజికల్గా బాగుంటాం, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ చాలా పెద్ద విషయం ఇప్పుడు మనల్ని ఫ్యామిలీ రిలేషన్స్ని దెబ్బతీస్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఎవరు కాదనలేని వాస్తవం ఇది. సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చాలా అబ్స్టకిల్గా మారుతుంది, అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అడ్డుగోడుగా మారుతుంది. మరి సోషల్ మీడియాని ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టాలి, దాని కంట్రోల్లోకి మనం వెళ్లకుండా మన కంట్రోల్లో అది ఉండేలా ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: మీరు విన్నాయి ఎనర్జెటిక్ ట్రాక్. బాలు ABCDEFG ఈ సినిమాలోది. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ డ్యూయట్ రాసింది సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:51 క్రాస్ చేసి 45 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎట్లా అబ్స్టకిల్గా మారుతోంది, ఎలా అడ్డుగోడగా మారుతోందని మాట్లాడుకుంటున్నాం కదా. నిజానికి సోషల్ మీడియా అనేది మనకు లభించిన ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు, ఎప్పటి వరకు దాన్ని బాధ్యతగా వాడుకున్నంత వరకు మాత్రమే. సరే, టెక్నాలజీ అన్నది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనం అందుపుచ్చుకోవాలి మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి. బట్ సోషల్ మీడియా అనేది ఎలా తయారైందంటే, మనుషుల రిలేషన్స్ని దెబ్బతీస్తోంది. మన ఇంట్లోకి వచ్చేసి, మన సెల్ ఫోన్లోకి వచ్చేసి 24 గంటలు అందులోనే తలబెట్టేసి పక్కన ఏం జరుగుతోందో అని మర్చిపోయేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. దురదృష్టవశాత్తు ఈ చాలామందిలో కనిపిస్తున్నటువంటి ఒక జాడ్యంగా మారిపోయిందని చెప్పాలన్నమాట. నిజానికి పెద్ద పదమైనా తప్పదు, వాడాల్సిందే. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోకుండా మన చుట్టూ ఉన్న ట్రూ రిలేషన్స్ని, అలాగే నేచర్కి కూడా, నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా. నేచర్కి కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి. అలాగే ప్రతిరోజు సోషల్ మీడియా కోసం కొంత సమయం మాత్రం కేటాయించి స్క్రీన్ టైం లిమిట్ని సెట్ చేసుకోవాలి. వారంలో కనీసం ఒక రోజో, లేకపోతే రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే సోషల్ మీడియా చూస్తే మంచిదంటున్నారు. అలా సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటూ, ఒకరోజులో అయ్యే పని కాదు అది, గ్రాడ్యువల్గా అలా అలా మనం దూరంగా ఉండడం ప్రయత్నిస్తే అది ఒకరోజు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని అధిగమించవచ్చు అంటున్నారు ఈ మానసిక నిపుణులు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం గట్టిగా మన బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడే. సో ఆ రకంగా ఈరోజు నుంచే మనం సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటాం. అందులో ఉన్న పాజిటివిటీని తీసుకుంటూ టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతాం తప్ప అందులోనే ప్రపంచాన్ని చూడము, అందులోనే జీవితాన్ని గడపము. ఈ వర్చువల్ వాటికి దూరంగా ఉంటూ రియాలిటీని ఎక్కువగా ఆస్వాదిస్తామని మనం ఈరోజు నుంచే ఓత్ తీసుకుందాం. ఏమంటారు? మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, సిద్ శ్రీరామ్ సునీత పాడింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు ఈ పాటని, రాసింది చంద్రబోస్.

0: చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. మనల్ని ఏం అడ్డుకుంటాయి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకుండా, అలాగే కుటుంబ సంబంధాలు రోజు రోజుకి ఎలా తగ్గిపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల అని కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఏం చేయాలంటే, మనం గతంలో జరిగిన వాటి గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి లైఫ్లో. అందుకే ఎప్పుడో పాతకాలంలోనే చాలామంది అన్నారు కదా, జరిగేవి జరగవు కొన్ని, అలాగని జరగలేదని జరగవు కొన్ని. నాకు ఎంతో టైంకి గుర్తు రావట్లేదు, బట్ అనుకోలేదని ఆగవు కొన్ని, జరగలేదనుకోవడానికి జరగవు కొన్ని అంటూ ఉంటాం కదా. అలాగే లివ్ ఫర్ ద మూమెంట్ అన్నది ఈ మధ్యకాలంలో బాగా మనకి వినపడుతున్న మాట అన్నమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించి ఆలోచించడం వేస్ట్. జరిగిపోయింది మనం వెనక్కి తీసుకురాలేం, జరిగిపోయిన కాలాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇప్పుడున్న క్షణాన్ని మనం ఆస్వాదించడం అన్నది చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. అండ్ నేటి బిజీ బిజీ లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం సమయపాలన మాత్రమే కాదండి, అది మన ప్రాధాన్యతల స్పష్టత అని గుర్తుంచుకోవాలి. మన ప్రయారిటీస్ ఏమున్నాయో దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. అండ్ సోషల్ మీడియా సృష్టించే ఈ కంపారిజన్ వరల్డ్లో చిక్కుకోకుండా మన వాస్తవ ఉనికిని మనం గుర్తించడమే మన అసలైన సక్సెస్ కదా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఈ విషయాలన్నీ పాటిస్తే హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ మన సొంతం అవుతుంది, కాదంటారా? ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నచ్చిందా?
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయ తార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై. మీట్ ద స్టార్.
5: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం కరెక్ట్గా 1 గంట దాటి 2 నిమిషాలు.

నెక్స్ట్ మరొక ఎనర్జెటిక్ ట్రాక్ విందాం. భాస్కర్ భట్ల గారు రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, విశాల్ దద్లాని హరిప్రియ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటి అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులు అందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో, మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తాం. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొట్టలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట అధ్యక్షులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం జరిగింది. ఈ సమాపేశానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26 ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: దాదాపు 1400 కోట్ల బడ్జెట్ ని ఈరోజు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 10 ఏళ్లలో తీసుకురాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతో పాటు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లల్ని తీసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయికి వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు చేసి
0: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో జూన్ 10 ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపరిచారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు 12:00 నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు వంటి భారీ వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మధ్యాహ్నం పూట బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజా ప్రతినిధుల సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. 1:21 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది. 1:22 ప్రతిరోజు మన లిజనర్స్ కి ఎంతో ఇష్టమైన షో టైం, ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి మన శ్రోతలు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అండ్ షో టైంలో ఇవాళ కూడా కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్స్ తీసుకుని వచ్చాను నేను. ప్రతిరోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే మీరు చక్కగా వెళ్ళిపోయి అక్కడ కొట్టేసి ఆన్సర్ పట్టుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు చాలా మంది. ఈసారి కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇవాళ. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పంపిస్తారు ఆన్సర్స్ అన్నవి. ఇవాళ దొరకకుండా జాగ్రత్త పడ్డాను మీకు ఎక్కడ కూడా. సో మీ రియల్ టాలెంట్కి అసలైన పరీక్ష అనమాట ఇవాళ షో టైంలో. మరి కాసేపట్లో షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, మీరు వాట్సాప్ చేయాల్సిన ఆన్సర్స్ ఏ నెంబర్కి పంపించాలి అని. 0402324 0852, మరొకసారి 0402324082.

సీను సినిమా కోసం మంచి మెలోడియస్ ట్రాక్ విన్నాం కదా, పార్థసారథి చిత్ర గారు పాడింది, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, మణిశర్మ సంగీతం. ఎస్, షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. మరి మీరు కూడా మీ మొబైల్ ఫోన్స్తో రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. 0402324085204023258 ఇది నా నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్నవారు మొత్తం ఎంతమంది? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకి 15 మంది, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి. సో ఈ స్వతంత్రం తర్వాత నుంచి టిల్ డేట్ వరకు ఇప్పటి వరకు పనిచేసిన రాష్ట్రపతుల్లో ఎంతమంది భారతరత్న పురస్కారం అందుకున్నారు? నంబర్ పంపిస్తే చాలు, అందరి పేర్లు అవసరం లేదు, ఎంతమంది అన్నది నేను తర్వాత వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాను మీ ఆన్సర్స్ పంపించిన తర్వాత. క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా, భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న బిరుదు అందుకున్న వారు మొత్తం ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 0402324085204

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. 1:35 క్రాస్ చేసి 20 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగానంటే, నేను భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్న వారు మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు అంటే. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. నేను పంపించలేరేమో అనుకున్నాను, దొరికేసింది అన్నమాట అయితే మీకు. ఎస్, ఇంకా లేట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చదివేస్తాను నేను ఫాస్ట్ ఫాస్ట్ గా. ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి దివాకర్ ఉమ్మడి నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, జయరామ్ గారు కోడుమూరు డిస్టిక్ నుంచి, డోర్నాల్ సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, కొండా విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పర్నేపాళ్యం నుంచి పంపించారు. కరెక్ట్ గానే అన్నాననుకుంటున్నాను నేను పేరు. దమ్మోజు మధుసూదన్ గారు అల్మాజ్గూడ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఏక్నాథం మంగళగారులు పార్సిగుట్ట నుంచి, ఎస్కే జానీ గారు బంజారా హిల్స్ నుంచి, క్యాదరి వీరేష్ గారు రాజోలీ మండలం నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నుంచి, ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, అప్పలరాజ్ గారు పెడం నుంచి, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అడపు సంతోష్ కుమార్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు. ఆరుగురు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారు భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాళ్ళు ఎవరంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి 1954లో వచ్చింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి 1962లో వచ్చింది, డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి 1963లో, వివి గిరి గారికి 1975లో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997లో, ప్రణబ్ ముఖర్జీ గారికి 2019లో. వీళ్ళందరికీ కూడా భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది భారత ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా మనకి రాష్ట్రపతులుగా పనిచేశారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుపుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వివిధ భారతిలో షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇది సినిమాకి సంబంధించిన క్వశ్చన్, రెగ్యులర్గా మీరు వినని క్వశ్చన్ అనమాట. మనకి చాలా మంది సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా బాగా తెలుసు కదా. బాలు గారు డబ్బింగ్ చెప్తారు, మనో గారు డబ్బింగ్ చెప్తారు, సునీత గారు చాలా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే శైలజ గారు కూడా చాలా సినిమాల్లో మనకి డబ్బింగ్ చెప్పారు. అండ్ ఈ జనరేషన్లో కూడా శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా. మరి ఆ జనరేషన్లో ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా చాలా మందికి? ఎస్, తెలియకపోతే ఆలోచించండి, ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు. క్లూ ఇస్తాను నేను. క్లూ ఏంటంటే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. జానకి గారు చాలా మంచి మిమిక్రీ చేస్తారని తెలుసు కదా. ఆవిడ ముసలమ్మలాగా మాట్లాడగలరు, చిన్నపిల్లలాగా మాట్లాడగలరు, ఆవిడకి లేని టాలెంట్ ఏది చెప్పండి. కాబట్టి ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి. క్లూ ఏంటంటే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. 0402324582 ఈ నెంబర్ పైన మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి.

0: వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం వింటున్నారు మీ పవన్ తో 1:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు ఏంటి అని చెప్పి. చాలా మంది బాగానే ట్రై చేశారు, బట్ చాలా తక్కువ మంది మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మురహరి యశోద జానకి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి. చేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి. చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి. దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ వీళ్ళు కూడా ఇన్ టైంలోనే మనకు ఆన్సర్ పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివాను నేను. కొంతమంది అనుకుంటా అని నాకే ఆప్షన్ ఇచ్చారు, బట్ మీరు పంపింది అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు చందమామ రావే అనే ఒక సినిమా. 1987లో రిలీజ్ అయింది. దీనికి దర్శకత్వం వహించింది మౌళి గారు. ఇందులో చంద్రమోహన్ గారు, కల్పన గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. ఇంతకీ జానకి గారు డబ్బింగ్ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, బేబీ సుజిత. పసివాడి ప్రాణం సినిమాలో ఉంటారు కదా, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా పాపులర్ అయ్యారు సుజిత అని. జై చిరంజీవి వాళ్ళు చిరంజీవికి చెల్లెలు పాత్ర చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో ఉంటారు ఆవిడ. పలనాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ గారు సిస్టర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఒక సీరియల్స్లో కూడా బాగా పాపులర్. సుజిత గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎస్ జానకి గారు ఆవిడకి డబ్బింగ్ చెప్పారనమాట చిన్నపిల్ల వాయిస్లో. థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది, అంతకన్నా ముందు ఒక పాట వినేసొద్దాం. స్టే ట్యూన్డ్.

ఎస్ శ్రోతలందరూ థర్డ్ క్వశ్చన్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఇది ఆడియో ఫైల్, ఆడియో ఫైల్ నేను ప్లే చేస్తాను, ఒక ఆడియో క్లిప్ వస్తుంది, అది జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ నేను అడగబోతున్నాను. సింపులే, మరీ టఫ్గా ఏమి ఉండదు. అవే చెప్పేశారు, మీరు చెప్పలేరో చెప్పండి. ఆడియో క్లిప్ని జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి మాత్రమే ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆడియో క్లిప్ మీకోసం.

0: ఎలా కొట్టుకుంటున్నారు?
1: తెలియదు బేటా, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. నరుక్కు సత్తున్నారు.
0: ఎవరు తప్పు?
1: ఎవరు ఎవరు తప్పు కాదు బేట, ఏ బడిలో కంగారులాగా దితే మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. తినమ్మా.
0: హిందూ అంటే ముస్లిం అంటే
1: బేట, పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందూ దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి.

చాలా గొప్ప డైలాగ్ కదా అది, దేవుడి దగ్గరికి వెళ్లేందుకు ఒక దారి మతం అని చెప్పడం. చాలా మంచి సినిమా ఇది, మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది రాళ్లపల్లి అని ఆన్సర్స్ కూడా పంపించేశారు. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదండి, వెయిట్ చేయండి సార్. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు విన్నారు కదా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? మీకు సినిమా గుర్తొచ్చేసి ఉంటుంది వెంటనే, ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు? ఈజీ క్వశ్చనే, ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ పైన.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

షో టైం వింటున్నారు. 155 క్రాస్ చేసి 32 సెకండ్స్, టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అని అడిగాను. రాళ్లపల్లి గారు ఒక చిన్న అబ్బాయి మధ్య కాన్వర్జేషన్, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను నేను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ స్పందించారు. భాస్కర్ పెడల నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృపాచారి, అనితా సాయి, వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, కోనేటి శ్రీనివాస్ గారు ఏఎస్ రావు నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మేర సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయరామ్ గారు కోడుమూరు కర్నూలు డిస్టిక్ నుంచి, నెమాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి పంపించారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ కరెక్ట్ ఆన్సర్. భిక్షపతి నిర్మల హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొల నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, అనిల్ కుమార్ గారు మెట్పల్ నుంచి, మధుకర్ నందిపేట నుంచి, బల్కంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళు రాము గారు, అప్పలరాజు గారు పెడల నుంచి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుండి మేడిగ రాధ గారు కరెక్ట్ ఆన్సర్. జిబ్లత్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ టైంలోనే పంపారు. బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, బింగ్వర్ రవి భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్త శ్రోతలాగున్నారు ఈయన, ఎప్పుడు చూడలేదు ఈ పేరు. భాస్కర్ గారు పెడర్ నుంచి ఆల్రెడీ చదివాను, మళ్ళీ పంపించినట్టున్నారు. షేర్లింగంపల్లి నుంచి, నల్లగండ్ల నుంచి మనకి పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ ప్రభు గారు సిరికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళ్ల గీత గారు కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు. ఏశ్వరనగర్ నుంచి సీతాదేవిక గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఆ సినిమా పేరు బొంబాయి. ఆ సినిమా దర్శకుడు మణిరత్నం గారు. చాలా మంచి సినిమా. అందులో రాళ్లపల్లి గారు చాలా మంచి వేషం వేశారు. ఆయన అందులో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, తనకి చాలా స్పెషల్ వేషం అని చెప్పి. ఒక కిన్నెర వేషం అది. ఆ అల్లర్లలో ఒక బాలుడికి, అరవింద్ స్వామి కమల పిల్లల్లో ఒక అతనికి ఆశ్రయం ఇచ్చి తనని కాపాడే పాత్ర. చాలా మంచి పాత్ర రాళ్లపల్లి గారిది. అందులో కరెక్ట్ ఆన్సర్ మణిరత్నం. మరి ఇదండి ఇవాళ్ళ షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మన శ్రోతలందరూ కూడా. ఇవాళ కొంచెం టఫ్గా అడగడానికి ప్రయత్నించాను, బట్ ఎక్కడ, మీరు ఆ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు నెంబర్ వన్ కాబట్టి చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించినా నో ప్రాబ్లం, మళ్ళీ రేపు షో టైం ఉంటుంది, రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించవచ్చు, మంచి మంచి పాటలు వినొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా వివిధ భారతి శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాళ షో టైం.

వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్. 2:16 అవుతోంది స్టూడియో క్లాక్ లో శక్తిశీలి కార్యక్రమం వింటారు.

0: ఇది ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: క్రాస్ చేసి 25 సెకండ్స్ అవుతుంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ఇవాళ శక్తిశీలిలో ఒక ఇన్స్పైరింగ్ విమెన్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ప్రతిరోజు చాలామంది శక్తిశీలుల గురించి మాట్లాడుకుంటాం. వారు సమాజంలో వేసిన ముద్ర గురించి, అలాగే వాళ్ళ సక్సెస్ స్టోరీస్, అలాగే ఎంతో గొప్ప పట్టుదలతో ప్రయత్నిస్తే మగవాళ్లతో సమానంగా, అలా చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే సక్సెస్ అయిన నారీమణుల గురించి మాట్లాడుకునే సెగ్మెంటే ఈ శక్తిశీలి కదా. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావు? కలలు కంటే సరిపోదు, దాన్ని నెరవేర్చుకునే తపన మనలో ఉండాలి. అయితే అదంత సులభం కాకపోవచ్చు, ప్రతి చోట విజయం సాధించలేకపోవచ్చు. అయినా పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం అనేదే ఉండదు అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు. రాకెట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఒక అరుదైన ఘనతను సాధించారు. మంగళయాన్ మిషన్ ప్రయోగ సమయంలో ఆమె ధరించిన చీర అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. మరి చీరకున్న గొప్పదనం అలాంటిది. మన భారతదేశ చీర కట్టు ఖండాంతరాలు వ్యాపించి అగ్రరాజ్యంలోని ఒక మ్యూజియంలో ప్రదర్శించబడింది అంటే ఖచ్చితంగా అది మనందరం గర్వించే విషయమే కదా. మరి ఇవాల్టి శక్తిశీలిలో ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ గారు సాధించినటువంటి ఆ అద్భుతమైన గుర్తింపు గురించే ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. 2:24 దాటి 36 సెకండ్లు స్టూడియో క్లాక్ లో నందిని శ్రీనాథ్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కదా. నందిని హరినాథ్ గారు ఒక ఇస్రో సైంటిస్ట్ అని చెప్పాను కదా. అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఆవిడ ధరించిన చీరను ప్రదర్శనకు ఉంచారని కూడా మనం మాట్లాడుకున్నాం. భారతీయ స్త్రీ శక్తికి నిదర్శనం అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా ఆ మ్యూజియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్పెషల్గా పోస్ట్ చేసి ఆవిడని చాలా ప్రైజ్ చేయడం కూడా జరిగింది. దాంతో ఈ రాకెట్ ఉమెన్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. తమిళనాడులో పుట్టి పెరిగిన నందిని గారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులే. తండ్రి ఇంజనీర్, తల్లి మ్యాథ్స్ టీచర్. వీరిద్దరి క్రమశిక్షణలో పెరిగిన తాను కూడా ఉన్నత చదువులు చదవాలి అనుకున్నారు. ఈ లక్ష్యంతోనే ఎలాగైనా ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు నందిని హరినాథ్ గారు. అయితే తనకు స్పేస్ మీద ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంతరిక్షంలో ఉండే ఆ ఖగోళ రహస్యాలను తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవారు. అదే విషయాలను ఆలోచిస్తూ పెరిగారు అండ్ తనకిష్టమైన ఆ చదువునే చదువుకున్నారు కూడా. అండ్ ఆసక్తి ఏర్పడడానికి రీజన్ ఉంటుందిగా ప్రతిదానికి. చిన్నప్పటి నుంచి మనకి ఒక అంశం మీద లేకపోతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఈవిడకి ఆసక్తి కలగడానికి రీజన్ ఏంటంటే చిన్నతనం నుంచే సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. సో ఆ ఇష్టంతోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారు నందిని హరినాథ్ గారు. సీరియల్స్ ఎక్కువగా చూసేవారంట. వాటిలో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సీరియల్స్ స్టార్ ట్రెక్ తనకి బాగా ఇష్టం అంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీరియల్స్ పూర్తితోనే స్పేస్ టెక్నాలజీ పట్ల ఆవిడకి చాలా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా దాని మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఆవిడకి. అండ్ తనొక్కరే కాదు తన కుటుంబం అంతా కూడా ఆ సీరియల్కి వీరాభిమానులంట. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అయ్యేవాళ్ళు కాదంట. అలాగే అపోలో 13 సినిమా కూడా చాలాసార్లు చూశారంట నందిని హరినాథ్ గారు. అండ్ ఆ మూవీ ద్వారా నాయకత్వ లక్షణాలు అండ్ ఈ టీమ్ వర్క్ మీద ఉండే ఆ ఏదైతే ఉంటుందో ఆ పనితీరు అవన్నీ కూడా ఆవిడకి చాలా నచ్చాయంట. ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి అంటూ ఓ సందర్భంలో నందిని హరినాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి తనకిష్టమైనటువంటి థింగ్స్ అన్నీ కూడా పంచుకున్నారన్నమాట. నందిని హరినాథ్ గారి గురించి శక్తిశీలిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 04023240452, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:34 దాటి 45 సెకండ్లు.
2: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit Samriddha Bharat.

శక్తిశీలి వింటున్నారు. 2:35 దాటి 28 సెకండ్లు శక్తిశీలిలో ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ధరించిన చీరకి దక్కిన గౌరవం గురించి కూడా మనం శక్తిశీలిలో చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ నందిని హరినాథ్ గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు చదువు పూర్తయ్యాక ఇస్రోలోనే చేరాలి అనుకుని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు నందిని గారు. ఈ పట్టుదలతోనే ఇందులో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించారు. ఎందులో? ఇస్రోలో. తన 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో సుమారు 14కు పైగా స్పేస్ మెషిన్స్లో భాగమై వాటి విజయంలో కీలక పాత్ర పోషించారు నందిని హరినాథ్ గారు. అండ్ వీటిలో ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్, మార్స్ ఆర్బిటర్ మెషిన్ కూడా ఒకటి. తెలుసు కదా మంగళ్యాన్ ఎంత సక్సెస్ఫుల్ మెషినో ఇస్రో సాధించిన ఫీట్స్లో. అంగారక గ్రహ అన్వేషణ కోసం ఈ స్పేస్ రాకెట్ని ఇస్రో 2013 నవంబర్లో ప్రయోగించిన విషయం మనకు తెలుసు కదా. ఈ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్గా, మిషన్ డిజైన్ డెప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు నందిని హరినాథ్ గారు. అండ్ ఈ మిషన్ విజయవంతం అవడంతో ఈ మహిళా శాస్త్రవేత్త పేరు అప్పట్లో బాగా మారుమోగింది. ఇంకా మాట్లాడుకుందాం నందిని హరినాథ్ గారి గురించి, ఆవిడ విజయ ప్రస్థానం గురించి, రాకెట్ ఉమెన్గా పేరు ఎలా వచ్చింది ఆవిడకి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: సంక్రాంతి సినిమా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా, కార్తీక్ చిత్ర గారు పాడింది, పోతుల రవికిరణ్ సాహిత్యం, ఎస్ఐ రాజ్ కుమార్ సంగీతం.
1: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార,
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ రాకెట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా శక్తిశీలి కార్యక్రమంలో. అండ్ తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో స్పేస్ మెషిన్స్లో భాగమయ్యానని చెప్పుకొచ్చారు ఆవిడ. అండ్ వీటన్నింటిలో కంటే కూడా మార్స్ మెషిన్ ప్రత్యేకం, ఎందుకంటే మంగళ్యాన్ సాధించిన విక్టరీ, ఇందులో భాగమైన తమ మహిళా బృందానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తారు నందిని. పనిలో ఉన్న మజా ఏంటో మాకు రుచి చూపించింది అంటారు. అండ్ అప్పటి ప్రధానమంత్రి, అంటే ఎప్పుడైతే ఆ మాస్ మెషిన్ జరిగిందో 2013 అంటే, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కరచాలనం చేయడం, నాసా ఇచ్చిన ప్రశంసలు, ఇవన్నీ కూడా మరపురాని మధురానుభూతులే అంటారు.

క్షీరకి గుర్తింపు రావడానికి ముఖ్య కారణమేంటి, అండ్ ఆవిడ్ని అంతలాగా గుర్తించడానికి ఆవిడ పడిన కష్టంతో పాటు ఆ మెషిన్ సక్సెస్లో ఒక టీమ్ లీడ్గా ఆవిడ పన్నిన వ్యూహాలు, అది సక్సెస్ చేయడానికి అహర్నిశలు శ్రమించడం, ఫైనల్గా ఆ మెషిన్ సక్సెస్ అవ్వడంతో ఆవిడ నిలబడిన విజయ గర్వం, ఇవన్నీ కూడా ఆవిడకి గుర్తింపు రావడానికి కారణాలయ్యాయి. ఎలాగో తెలుసుకుందాం ఓ మంచి పాట తర్వాత. నాన్నకు ప్రేమతో నుంచి సూరత్ సంతోష్ పాడిన పాట వచ్చేస్తోంది, చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: కలిసిందాం రా సినిమా కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీలిలో నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక చివరిగా మంగళయాన్ విజయంతో నందిని హరినాథ్ వార్తల్లో నిలవడమే కాదు, ఈ ప్రయోగం రోజున ఆమె ధరించిన ఎరుపు రంగు చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఆవిడ వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఈ చీరని ఎగ్జిబిషన్కు ఉంచారని మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. అండ్ అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు పరికరాలు ఎన్నింటినో కొలువు తీర్చిన ఈ మ్యూజియంలో ప్రదర్శించిన ఈ చీర చాలా చాలా స్పెషల్గా కనిపిస్తోంది వచ్చిన వాళ్ళందరికీ. అండ్ దాని కింద ఉన్న డీటెయిల్స్ చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన ఇండియన్స్ అయితే ఇంకొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ని కూడా ఆ మ్యూజియం ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు తమ సోషల్ మీడియా పేజెస్లో కూడా పోస్ట్ చేశారు. మాస్ మిషన్ విజయవంత మోడల్లో నందిని కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మాస్ని చేరిన తొలి ఆసియా దేశంగా, ప్రపంచంలో 4th కంట్రీగా భారత్ నిలిచిన సంగతి మనకు తెలుసు కదా. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు వారి ఔన్నత్యాన్ని, అంతరిక్ష రంగంలో భారత మహిళల విజయాన్ని సూచిస్తున్నాయంటూ నందిని బృందాన్ని కొనియాడారు. అండ్ మ్యూజియం నిర్వాహకులు ఇలా అపారమైన మేధా సంపత్తి, శాస్త్ర సాంకేతికతపై తనకున్న పట్టు, నాయకత్వ పటిమతో దేశ అంతరిక్ష రంగంలోనే రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న నందిని ప్రముఖ వక్త కూడా, ఈ క్రమంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఉంటారు, చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఆయా స్పేస్ మిషన్లకు సంబంధించిన ప్రణాళికలు రచించడం, వాటికి ఏఐని జోడిస్తూ ఇప్పుడున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్న నందిని హరినాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండగలమా చెప్పండి. ఇది ఇవాల్టి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3:30 సెకండ్లు. ఇప్పుడు ముంబై వివిధ భారతి కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

శ్రోతలు, మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ రేడియో కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలు మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కార్యక్రమాలు వినండి. మరి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమంలో ముందుగా అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు.

మరి ముందుగా మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, శ్రీరామ్ హనుమన్లు, హరీష్, అజయ్, అరుణ్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు అర్జున్ చిత్రం నుండి పాట వినిపించమని. ఉన్నికృష్ణన్ హరిణి బృందం పాడిన ఈ పాట వినండి అర్జున్ చిత్రం నుండి.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత వీరందరూ కోరుతున్నారు సంధ్యారాగం చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట. పి సుశీల గారు ఆలపించిన ఈ పాట వినండి.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కు లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం. పిన్కోడ్ నెంబర్ 503001. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ నుంచి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, చరణ్, తేజ, పల్లవి, జయంత్, ప్రియదర్శిని, లహరి వీరందరూ కోరుతున్నారు సందడే సందడి చిత్రం నుండి. శ్రీరామ్, ఖుషి, మురళి, హనుమంతరావు గారు పాడిన ఈ పాట మరి వినండి వీరి కోసం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కల్లివాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి, క్యాట్రాక్ట్ మరియు రిప్రొక్ట్ సర్జరీ

అని డాక్టర్ టి శ్రీనివాస గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ రవి, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్నారు సమురై చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం.

శ్రోతలు, మీరు వింటున్న ఈ పాట శంకరాభరణం చిత్రం నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని.

చదువుకుంటూనే నైపుణ్యాలను పెంపొందించుకొని అలాగే ఆయా కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాన్ని సాధించడానికి వొకేషనల్ విద్య ఉపయోగపడుతుంది విద్యార్థులకు. ఇక ఈ విధానంలో థియరీ పార్ట్ కంటే కూడా ప్రాక్టికల్స్ పార్ట్కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అందువల్ల కోర్సులో ఉన్నప్పుడే పూర్తిగా శిక్షణను పొందడానికి వీలవుతుంది. ఈ రకమైన విద్యలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత యూజీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అనగా బీఓ కోర్సులను ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక సంస్థలు కూడా ఈ బీఓ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి కూడా ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సుల పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం.

వివిధ రంగాలు అలాగే అందులో ఉన్న విభాగాల అవసరాలను తీరుస్తూ మానవ వనరుల రూపకల్పన, స్వయం ఉపాధి ఈ లక్ష్యాలతో వొకేషనల్ కోర్సులను రూపొందించారు. విదేశాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న వొకేషనల్ విద్యకు మన దేశంలో కూడా ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంస్థను కూడా నెలకొల్పింది. ఇక దీని ద్వారా ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్లు అలాగే ఉద్యోగాలను కూడా అందిస్తోంది. ప్రాంతాల వారీగా అయితే పరిశ్రమలు, వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా కాలేజీలు సంబంధిత విభాగాల్లో కోర్సుల్ని అందిస్తున్నాయి. వొకేషనల్ విద్యలో పనిని పరిశీలిస్తూ స్వయంగా విద్యార్థులే ఆ పనుల్ని పూర్తి చేయడం ద్వారా నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. అనువర్తన విధానం అంటే అప్లికేషన్ మెథడ్కు ప్రాధాన్యతనిస్తారు ఈ బీఓ కోర్సుల్లో. దగ్గర్లో ఉన్న పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం కూడా చేస్తారు. ఈ విధంగా సాగుతుంది బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సుల్లోని విద్య.

విభాగంలో ఉన్నత చదువులకు కూడా మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ అనగా ఎంఓ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఒకేషనల్ విద్యకు మార్గదర్శనంగా నిలుస్తోంది. ఇక ఎన్ఎస్డిసి యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు అలాగే వివిధ డిగ్రీ కళాశాలలు ఒకేషనల్ కోర్సులు స్కిల్ ఆధారంగా అనగా స్కిల్ బేస్డ్ విధానంలో ఈ విద్యను అందిస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో అయితే ఒకేషనల్లో బ్యాచిలర్ కోర్సులు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ అలాగే కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు కూడా ఈ బీఓ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్తో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీటితో పాటు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విద్యాసంస్థల్లో కూడా బ్యాచిలర్ స్థాయిలో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి విద్యార్థులకు. ఇక కేంద్రీయ సంస్థల్లోని యూజీ ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే సీయూఈటీ పరీక్షతో ప్రవేశాలు కల్పిస్తోంది సంస్థ.

0: ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా అందించబడే వివిధ రకాల కోర్సుల వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని ప్రకటనలు విన్న అనంతరం
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే

డిగ్రీ కళాశాలలు, వొకేషనల్ కోర్సులు స్కిల్ ఆధారంగా అనగా స్కిల్ బేస్డ్ విధానంలో ఈ విద్యను అందిస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో అయితే వొకేషనల్లో బ్యాచిలర్ కోర్సులు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ అలాగే కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు కూడా ఈ బీఓ కోర్సుల్ని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్తో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీటితో పాటు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విద్యాసంస్థల్లో కూడా బ్యాచిలర్ స్థాయిలో వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి విద్యార్థులకు. ఇక కేంద్రీయ సంస్థల్లోని యూజీ వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే సియుఈటి పరీక్షతో ప్రవేశాలు కల్పిస్తోంది సంస్థ.

0: వొకేషనల్ కోర్సుల్లో భాగంగా అందించబడే వివిధ రకాల కోర్సుల వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని ప్రకటనలు విన్న అనంతరం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే
0: వాటికి సంబంధించిన శిక్షణను తీసుకుంటారు.

ఇక సావిత్రిబాయి పులే యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు జెమాలజిస్ట్ అలాగే జ్యువెలరీ డిజైనర్, ఆస్ట్రిజన్, జెమ్ కట్టర్, డైమండ్ కట్టర్, డైమండ్ గ్రేడర్ లాంటి తదితర ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం బీఏ ఓకేషనల్ స్టడీస్లో టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అలాగే రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ కోర్సుల్ని అందిస్తోంది. తేజ్పూర్ యూనివర్సిటీ ఫుడ్ ప్రాసెసింగ్, లఖన్పూర్ యూనివర్సిటీ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ, అలాగే అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ప్రొడక్షన్ టెక్నాలజీ, పాలిమర్ అండ్ కోటింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ వంటి ఒకేషనల్ కోర్సుల్ని విద్యార్థులకు అందిస్తోంది.

ఇక జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో భాగంగా వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి విద్యార్థులకు. ముఖ్యంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ ప్రొసీజర్స్, ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఐటీ అలాగే ఐటీఈఎస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, అలాగే హాస్పిటాలిటీ టూరిజం అడ్మినిస్ట్రేషన్ మరియు రీటైల్ మార్కెటింగ్ వంటి కోర్సులు వివిధ డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నారు. ఇక ఇందులో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ మెరిట్ మార్కుల ద్వారా అలాగే దోస్త్ ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తారు.

కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో సెయింట్ థెరిసా అటానమస్ ఉమెన్ కాలేజీ, అలాగే ఐడియల్ కాలేజీ, పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీ వంటి వివిధ కళాశాలలు కూడా విభిన్న రంగాలలో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సుల్ని అందిస్తున్నాయి.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ప్రకటనలనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక యువవాణి కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ విద్య, ఇక ఆ విద్యను అందించే వివిధ సంస్థలు, విభిన్న కోర్సుల వివరాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఫోటోగ్రఫీ కోర్సు వివరాలను గురించి, ఆ తదుపరి ఉండే కెరీర్ అవకాశాలను గురించి తెలుసుకుందాం.

మారుతున్న సామాజిక అలాగే ఆర్థిక వ్యాపార అవసరాల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ సృజనాత్మకత అలాగే ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యతను కల్పిస్తోంది. అందుకే ఈ మార్గాన్ని కూడా కెరీర్గా మలుచుకుంటున్నారు యువతరం. గతంలో ఫోటోగ్రఫీని హాబీగా మాత్రమే భావించేవారు. కానీ ఈనాటి డిజిటల్ మీడియా అలాగే సోషల్ మీడియా, ఈ కామర్స్, అడ్వర్టైజ్మెంట్స్, వెడ్డింగ్ ఇండస్ట్రీ, సినిమా, జర్నలిజం, ట్రావెల్, ఫ్యాషన్, రియల్ ఎస్టేట్ అలాగే ఫుడ్ ఇండస్ట్రీ లాంటి అనేక రంగాల్లో ఫోటోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంటర్మీడియట్ విద్యార్హత తర్వాత సృజనాత్మకత అలాగే కళాత్మక దృష్టి,

రాష్ట్రంలో కూడా ఫోటోగ్రఫీ, మీడియా, విజువల్ కమ్యూనికేషన్ అలాగే ఫిల్మ్ మేకింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్సులు అందించే సంస్థల్లో ఆంధ్ర యూనివర్సిటీ అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రైవేటు కళాశాలలు అలాగే మీడియా అకాడమీలు షార్ట్ టర్మ్ ఫోటోగ్రఫీ అలాగే వీడియో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, డ్రోన్ ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎడిటింగ్లోనూ శిక్షణను అందిస్తున్నాయి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253444.

ప్రస్తుత మార్కెట్లో కార్పొరేట్ ఈవెంట్స్, అలాగే ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, ఫుడ్ ఫోటోగ్రఫీ, రియల్ ఎస్టేట్ షూట్స్, అలాగే డ్రోన్ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ లాంటి విభాగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా. అయితే ప్రస్తుతం కంపెనీలు ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు, రీల్స్, అలాగే షార్ట్ కంటెంట్ కూడా కోరుతున్నాయి. అందువల్ల ఫోటోగ్రఫీతో పాటు వీడియో ఎడిటింగ్, రీల్స్ తయారీ, సోషల్ మీడియా కంటెంట్ డెవలప్మెంట్ లాంటి నైపుణ్యాలను కూడా అభ్యర్థులు నేర్చుకోవచ్చు. అడోబ్ లైట్ రూమ్, అలాగే స్నాప్ స్పీడ్ లాంటి యాప్స్ను ఉపయోగించి ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అభ్యర్థులకు. సోషల్ మీడియాలో వివిధ హ్యాష్ ట్యాగ్స్తో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇతరుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. ఇక ప్రారంభంలో అయితే ఉచితంగా కాలేజ్ ఫెస్ట్, అలాగే స్థానిక ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలను కవర్ చేయడం ద్వారా మంచి పోర్టుఫోలియోను రూపొందించుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఫ్రీలాన్స్ అవకాశాలను పొందడానికి కూడా అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది. డ్రోన్ ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారైతే తర్వాతి దశలో డ్రోన్ శిక్షణను కూడా తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీ రంగంలో విజయాన్ని సాధించడానికి సృజనాత్మకత, సహనం, పరిశీలన శక్తి, నిరంతర అభ్యాసం కూడా చాలా ముఖ్యమైనవి. కోర్సును పూర్తి చేయడం మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రాక్టీస్, అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్నమైన ట్రెండ్స్ను తెలుసుకోవడం, ఇతర ఫోటోగ్రాఫర్ల పనిని పరిశీలించడం, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత బ్రాండ్ను నిర్మించుకోవడం కూడా అవసరంగా మారుతుంది అభ్యర్థులకు. సరైన దిశలో శిక్షణను తీసుకుని క్రమంగా నైపుణ్యాన్ని పెంచుకుంటే ఫోటోగ్రఫీ కోర్సుల్ని పూర్తి చేయడం ద్వారా ఇటు మంచి ఆదాయం మాత్రమే కాకుండా పేరు, గుర్తింపు కూడా సంపాదించుకోవచ్చు అభ్యర్థులు.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమలా

0: அஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: GRP ஜுவெல்லர் சமர்ப்பிஸ்துந்தி கோல்ட் எக்ஸ்சேஞ்ச் மேலா పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రతి సంవత్సరంలాగే ఈరోజు అనగా మే 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని అనగా ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ అలాగే జీవజాతుల సంరక్షణ మీద అవగాహనను కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రతి సంవత్సరం మే 22వ తేదీన ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అని పిలుస్తారు. 2010ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇక ఈనాడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామక్రమంగా చెప్పుకోవాలి. మన జీవన శైలి కారణంగా పర్యావరణంలో ఎన్నో మార్పులు, కాలుష్యము పెరిగి భూగోళం వేడెక్కి జీవ వైవిధ్యం రానురాను దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన భారతదేశంలో సుమారు 45,000 వృక్షజాతులు అలాగే 77,000 జంతుజాతులు ఉండేవి. అయితే అవన్నీ క్రమంగా 10% పైగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అంతేకాదు, గత 3-4 దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు కూడా కనుమరుగయ్యాయి. అలాగే ఈ మధ్యే జన్యు మార్పిడి కూడా జీవ వైవిధ్యాన్ని భారీగా దెబ్బతీస్తుంది అంటున్నారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాశులు అంతరించిపోయాయని, అవి అంతరిస్తే మానవ మనుగడకే ప్రమాదకరమని హెచ్చరిస్తూ మొక్కల్ని నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తున్నారు పరిశోధకులు.

అయితే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో భాగంగా 2026 సంవత్సరానికి సంబంధించి ఒక థీమ్ను ప్రకటించారు. అదే యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, అంటే ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా చర్యల్ని చేపట్టడం. ఇక 2026 సంవత్సరపు ఇతివృత్తం ప్రకారం పర్యావరణాన్ని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా సాగే పెద్ద ప్రాజెక్టులతో పాటు మనం నివసించే స్థానిక ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చర్యలని చేపట్టడం ఎంతో అవసరమని గుర్తు చేస్తోంది. ఇక ఆ చర్యలేమిటంటే, ఇంటి ఆవరణలో మొక్కల్ని పెంచడం, వాటిని రక్షించడం, అలాగే మనం రోజూ వాడుతున్న ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని కాస్తైనా తగ్గించడం, కాలుష్యకారకాలు అంటే టపాసుల్ని కాల్చడాన్ని తగ్గించడం, రోజువారీ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం లాంటి ఈ చిన్న చిన్న పనులే జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో పెద్ద పాత్రను పోషిస్తాయి. ఇక ఈ బాధ్యత మనందరిది కూడా, ముఖ్యంగా యువజనుల పాత్ర కూడా ఇందులో ఎంతో కీలకం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే.

0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కాస్తోంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు 6:10కు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20కు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారిలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

0: హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లుథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్టస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%గా, తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ పారదర్శక పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా తాజాగా మరో 2,356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజా పాలనతో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వ విధానాల వల్ల 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా పాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ,
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, నేషనల్ హైవే బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడటువంటి టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 2000 కరెంట్ ఇచ్చినవా, ఇందిరామ ఇల్లు ఇచ్చినవా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన బీసీలకు సంబంధించిన మైనారిటీ ఇంటికి కాలేజీ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావు చెప్పి తెలుపు మంచి చేసినాం కాబట్టి అది చెప్పవలసినాం.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల వ్యయంతో మహ్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన,

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్టంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాజ్ జానయ్య తెలిపారు. రాష్టంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వెంట్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్స్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ చర్చితవాన్. సహ ఉక్తవాన్ యత్ అగ్రిమేషు పంచవర్షేషు నివేశ ప్రవాహః ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యమస్తి. నిర్వాచనాయోగేన అగ్రిమే మాసే 18 దినాంకే 10 రాజ్యాణాం 24 రాజ్యసభాసనానాం ద్వితీయే వర్షె ఆయోక్ష్యమాణస్య నిర్వాచనస్య ఘోషణామకరోత్. సర్వోచ్చ న్యాయాలయేన జులై మాసస్య ప్రథమ దినాంకాన్ నవమీ కక్షాయాః ఛాత్రాణాం కృతే CBSE ఇత్యస్య త్రిభాషీయాధ్యయనస్య అనివార్యతాయాః విరుద్ధం యాచికాం విచారం సమారబ్ధం. కేంద్రీయ గృహమంత్రి అమిత్ శాహః ఉక్తవాన్ యత్ సంపూర్ణే సీమా క్షేత్రేషు అభేద్యతరం కర్తుం సర్వకారః స్మార్ట్ సీమా పరియోజనాయాః ఆరంభం కరిష్యతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం సన్రైజర్స్ హైదరాబాద్ దళం అద్య సాయంకాలే హైదరాబాదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. భారత సైప్రస్ దేశయోః మధ్యే అద్య నవదిల్ల్యాం ఆతంకవాదావరోధస్య విషయే

0: ఏర్పడండి, షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు ఇప్పుడు వినండి ముందుగా ప్రకటించిన అంశం.
2: తెలుగు సినిమా సాహిత్యానికి కావ్య గౌరవాన్ని, అక్షర వైభవాన్ని అందించిన దిగ్గజ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి. ఆయన తన కలంతో తెలుగు పాటలను ఒక నవ్య మార్గంలో నడిపించారు. తన పాటల్లో ప్రాచీన పద్య సౌందర్యాన్ని, ఆధునిక భావాలను మిళితం చేసి తెలుగువారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి వేటూరి సుందరరామూర్తి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆకాశవాణి ఆయన పాటలతో ఘన నివాళిని అర్పిస్తుంది.

వేటూరి సుందరరామూర్తి 1936 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లెపల్లిలో జన్మించాడు. మద్రాసులో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆంధ్రప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి 16 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఆయన ఉన్నారు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి సంగీత జ్ఞానాన్ని, పద రచనల బాణిని స్పష్టంగా వంటపట్టించుకుని ఆ బాణీలలో సినిమా పాటకు ఊనీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనలోని పల్లవుల్ని, పురాణ సాహిత్యంలోని సూక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలా ఒకగా రచించడంలో ఆయన అసామాన్యుడు.

వేటూరి చాలా రకాల పాటలను రాశాడు. సాంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతం వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరినీ అలరించిన విశిష్ట శైలి ఆయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి 1994 గాను ఈ పురస్కారం వచ్చింది. అది తెలుగు పాటకు 2వ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చివేసిన మాతృభాషాభిమాని ఆయన.

వేటూరి సుందరరామూర్తి దాదాపు 5000కు పైగా పాటలు రాసి అజరామరుడయ్యాడు. వేటూరి పాటల్లో పదాల కూర్పు ఎంతో విలక్షణంగా ఉంటుంది. భక్తి భావాలను, శృంగారాన్ని, తత్వాన్ని ఆయన కలం సృష్టించిన విధానం అద్వితీయం. శంకరాభరణం, సాగర సంగమం, మేఘ సందేశం వంటి చిత్రాల్లో ఆయన రాసిన క్లాసికల్ పాటలు తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశాయి. తెలుగు భాష మాధుర్యాన్ని, మాండలికాలను తన పాటల్లో, సమపాలల్లో ఉపయోగించి సామాన్యుడిని సైతం తన పదాలతో ఆలోచింపజేశారు.

0: కలం బలాన్ని, భాషా సంపదను తెలుగు సినిమాకు దారపోసిన వేటూరి 2010.
1: శ్రోతలు, మీరింతవరకు వేటూరి సుందరరామూర్తి గారి వర్ధంతి సందర్భంగా సినీ గీతాల జారీ వేటూరి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం సహకారం మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సేచ్ మోహన్ దాస్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: నేటి వ్యవసాయ సూచనలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు వినియోగదారు

0: ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాలకు సంబంధించిన సమాచారం అది. వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో నువ్వుల సాగు, చీడపీడల నిర్వహణ ఈ విషయమై కొన్ని సూచనలు విందాం.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వేసవిలో నువ్వు సాగు, చీడపీడల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఈ నువ్వుల గింజల్లో నూనె శాతం 45 నుండి 50, ప్రోటీను 25% ఉండటమే కాకుండా అమైనో ఆమ్లాలు ఇంకా విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది. ఎగుమతి అవకాశాలు, నాణ్యత ఎక్కువగా ఉన్న పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కేవలం ఒక పంట ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ఆలస్యంగా వేసిన వానాకాలం పంటల తర్వాత 2వ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించే పంటగా నువ్వులను చెప్పవచ్చు. అలాగే వేసవి ఆరుతడి పంటగా నువ్వుల సాగు చేసినప్పుడు చీడపీడల బెడద అధికంగా ఉండదు. దీని వలన విత్తన నాణ్యతతో పాటు అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల సాగు కొరకు నీరు నిలువని తేలిక నేలలు సాగుకు అనుకూలమైనవి. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు సాగుకు పనికిరావు. నేలను 2 నుండి 4 సార్లు మెత్తగా దున్నుకొని గుంటకు తోలుకొని చదును చేసుకోవాలి. అయితే నువ్వులు విత్తుకున్న తర్వాత ములకెత్తే సమయంలో ఇంకా పూత దశలోనూ నువ్వుల పంటకు కొన్ని రకాల తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నది. అలాగే చీడపీడల బెడద సోకే అవకాశం ఉంటుంది. వీటిని అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలను రైతులు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. సస్యరక్షణ చర్యలను గమనించినట్లయితే గడ్డిచిలుక, విత్తనాలు మొలకెత్తే దశలో గడ్డిచిలుకలు మొక్క మొదళ్లను కొట్టివేస్తాయి. ఫలితంగా మొక్క యొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వీటి నివారణ కొరకు పంట చేను చుట్టూ జొన్న మొక్కలని అక్కడక్కడ నాటుకోవాలి. అలాగే పొలం గట్లు, పరిసర ప్రాంతాల్లో గడ్డి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ ను లీటర్నీటి కలిపి పిచికారి చేసినట్లయితే గడ్డి చిలుకల యొక్క సంతతిని తగ్గించవచ్చు. కాయతొలుచు పురుగు విషయానికొస్తే ఈ పురుగు తొలి దశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకుని లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయల్లోని లేత గింజలను కూడా తింటాయి. వీటి నివారణ కొరకు 2 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాములు ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారీ గొంగళి పురుగు విషయానికొస్తే, పంట తొలి దశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులలోనికి చేరి ఆకు యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు జల్లెడ ఆకులలాగా మారుతాయి. ఎదిగిన గొంగళి పురుగు ఆకుల వెంబడి ప్రాకుతూ మొగ్గలకు పువ్వులకు ఇంకా కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినివేస్తాయి. కోడు ఈగ లేత మొగ్గలను ఇంకా పూతను కోడు ఈగ తినడం వలన మొగ్గలు పువ్వుగా కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలుగా ఏర్పడతాయి. మొగ్గ ఇంకా పూత వాడి రాలిపోతుంది. దీని నివారణ కొరకు పురుగులు ఆశించిన తాలు కాయల్ని ఇంకా మొగ్గల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే 1 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక విషయానికొస్తే, పంట వేసిన 25 రోజుల నుండి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల ఇంకా తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలవుతుంది. అందువలన జిగురు పదార్థం కలిగిన మొక్క ఆవరణలో చీమలు చేరుతూ ఉంటాయి. ఈ పురుగు నివారణ కోసం 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా 1 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు పచ్చదోమ విషయానికొస్తే, ఈ పురుగులు తల్లి ఇంకా పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. ముందుగా పురుగు ఆశించిన ఆకులు పాలిపోతాయి, తర్వాత దశలో ఆకులు ఎండిపోతాయి. వీటి నివారణ కాను డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్లయితే తామర పురుగులు పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇక తెల్లనల్లి విషయానికొస్తే, ఈ తెల్లనల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడువుగా సాగి క్రింది వైపుకు ఆకులు ముడుచుకొని పోయి దోణి ఆకారంలో మారి పాలిపోతాయి.
1: వేసవిలో నువ్వుల సాగు చీడపీడల నిర్వహణకు సంబంధించిన వివరాలవి. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. వివరాలు తెలుసుకోబోయే ముందు మరి విందాం కొన్ని ప్రకటన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రసార వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 7:05 జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం గురించి సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారు తెలియజేసే వివరాలు తెలుసుకుంటారు. పరిచయకర్త ఎం రవికుమార్. 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 8:30 జానపద గీతాలు వింటారు.

0: ఇక 8:40 హిందీలో, 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 అల్లనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. గంటపాటు కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో హితోక్తులు వినిపిస్తారు జి ప్రకాశ్ గౌడ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు పాల్గొంటారు. ఇక 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్టు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు పాల్గొంటారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని శ్రీరామ మందిరం విశేషాలు తెలుసుకుంటారు వ్యాఖ్యానం ఎరన్ రాజు గారు, పి శ్యామలదేవి గారు, నిర్వహణ సేచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎరన్ రాజు గారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన పాటలు వింటారు గంటపాటు. ఇక 10:00 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో
1: క్రికెట్లో భాగంగా మరికొద్ది సేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
2: भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
1: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయు భారత్ సంబంధాలు

0: ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड

0: डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी।
1: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటో కాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 40 సెకండ్లు.

0: నాటి ఈ కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం గురించి సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారు తెలియజేసే వివరాలు వింటారు. పరిచయకర్త ఎన్ రవికుమార్.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రులో ఉంది. ఇక్కడ మనతో పాటు ఆహారము మరియు పోషక విభాగ సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు పెరటి తోటల పెంపకం మరియు వాటి ప్రాముఖ్యత లాభాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, ముందుగా ఈ పెరటి తోటల పెంపక ప్రాముఖ్యత మరియు లాభాల గురించి కొన్ని వివరాలు తెలియజేయండి.
2: పెరటి తోటలు అంటే మన ఇంటి పరిసరాల్లో మన కుటుంబ అవసరాలకి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు మరియు లేదా ఔషధ మొక్కలు మొదలగునవి పండించుకునే తోటని పెరటి తోట అంటారు. ఈ పెరటి తోటల్లో ముఖ్యంగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల

0: సంబంధించిన మొక్కలు పెంచుకుంటాము. ఇలా పెంచుకోవడం ముఖ్యంగా లాభం ఏంటి అంటే, మనకి పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలు అందుబాటులో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లోనే పండించిన కూరగాయలు, ఆకుకూరలు మనకు అందుబాటులో ఉండడం వలన తాజాగా ఉన్న కూరగాయలను మనం తినే అవకాశం ఉంటుంది. అందుకోసం అందులో ఉండే పోషక విలువలు అంటే విటమిన్లు, ఖనిజాలు ముఖ్యమైనవన్నీ నష్టపోకుండా అలా సమృద్ధిగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలు తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు చూసుకుంటే ఈ మధ్యన పోషకాహార లోపం అన్నది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మన ఇంట్లోనే అందుబాటులో ఉండడం వల్ల వీటిని తినడం అనేది ఎక్కువగా జరుగుతుంది. వీటి నుంచే వచ్చే పోషకాలు, ముఖ్యంగా ఇనుము, విటమిన్ ఏ, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా మనం ఈ ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర పెరటి తోటల నుంచి లభించే ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా రసాయనాలు వాడడం అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి ఆకుకూరలు, కూరగాయలు పెంచడానికి కావాల్సిన ఖర్చు తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఆహార భద్రతలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆహారము మరియు పోషణ భద్రతలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లల్లో తీసుకుంటే ఇట్లాంటి ఆహార పదార్థాలు తినడానికి జనరల్గా పిల్లలు ఇష్టం చూపించారు. సో వాళ్ళ ఖాళీ సమయంలో పిల్లల్ని అందులో మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే వాళ్ళకి వాటితో ఒక ఆప్యాయకరమైన అనుబంధం ఏర్పడుతుంది. నేను పండించిన కూరగాయలు నా చేతిలో పెరిగినాయి, ఇలా వచ్చినాయి అన్న ఆలోచనతోటి వాళ్ళు వండినప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి వాళ్ళలో పోషకాహారాలు తీసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా పిల్లల్లో ఒక మంచి అలవాట్లు అంటే ప్రకృతిని ప్రేమించే గుణము, మళ్ళీ శ్రమ విలువలు, ఆరోగ్యపరమైన ఆహార అలవాట్లు అనేవి పెంపొందుతాయి. అంతేకాకుండా పెరటి తోటలు పెంచడం వల్ల మనకి గాలి శుద్ధి, ఈ మధ్యన అంతా పొల్యూటెడ్ ఎయిర్ కనబడుతుంది, సో గాలి శుద్ధి అన్నది జరుగుతుంది. మన పచ్చదనం పెంచిన వాళ్ళం అవుతామంటే పచ్చదనం పెరుగుతుంది. అంతేకాకుండా వంటింటి వ్యర్థ పదార్థాలని కూడా మనము యూజ్ చేసుకొని ఎరువుగా వాడుకోవడం వల్ల ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఖాళీ సమయంలో ఇలా పెరటి తోట పెంపకంలో సమయం గడపడం వల్ల ఒక ఒత్తిడి తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రోజువారీ వ్యాయామంగా కూడా ఉంటుంది. మహిళలకు కూడా స్వయం సాధికారత పెంపొందించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ధరలు ఎక్కువ అయినప్పుడు కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ పెరిగినప్పుడు మనం వాటిని కన్జంప్షన్ అన్నది తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి పెరటి తోటలు అన్నది ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకుంటే, మన ఇంట్లో ఎంత ప్లేస్ ఉంది అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని పెంచుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో వెనకాల ప్లేసెస్ అనేవి తగ్గుతున్నాయి కాబట్టి టెర్రస్ గార్డెన్స్ అంటున్నాం. ఇంటి పైన ఉన్న ప్లేస్, ఓపెన్ ప్లేస్లో టెర్రస్ పైన కూడా కొన్ని కుండీలలో పెట్టుకుని కూడా మొక్కలు పెంచుకోవచ్చు మనం.
1: మరి ప్రశాంతి గారు, మీరు చెప్పిన విధంగా ఎవరికైతే మిద్దె తోటల పెంపకం వాళ్ళు చేయగలిగే అవకాశం ఉందో వాళ్ళు మీరు ఇచ్చిన సూచనని గమనిస్తారని ఆశిద్దామండి. మరి అదేవిధంగా మనం మిద్దె తోటలు కానీ పెరటి తోటలు పెంచడానికి ఎరువు అనేది ప్రధానమైనది. రైతులు అయితే పెద్ద మొత్తంలో చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. మరి ఇంటి దగ్గర ఎరువుల్ని తయారు చేసుకోవాలంటే మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
0: ఈ పెరటి తోటల్లో మొదటి లాభము మనకి ఆహార పదార్థాలు, ఆహార భద్రత అయినప్పుడు, రెండవది ఏంటి అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు వ్యవసాయం అంటే ఫుడ్లో చూసుకుంటే రసాయనాలు అన్నది ఎక్కువ ఛాలెంజింగ్ టాస్క్గా ఉంది. ఎందుకంటే రసాయనాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అన్నవి కూడా వస్తున్నాయి, ప్లస్ క్వాలిటీ అన్నది కూడా తగ్గుతుంది. కాబట్టి మన పెరటి తోటలు పెంచుకోవడం వల్ల ఇంట్లో వచ్చే వేస్టేజ్ నుంచే మనము ఎరువు తయారు చేసుకోవచ్చు. ఆ ఎరువు తయారు చేసుకొని అదే మనం వాడడం వల్ల కెమికల్ వాడడం అన్నది తగ్గుతుంది, ప్లస్ మనకి మంచి కూరగాయలు అన్నవి రావడం జరుగుతుంది. మన ఇంట్లో వచ్చే వ్యర్థ పదార్థాల నుంచి సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో వ్యర్థ పదార్థాలు అంటే ముఖ్యంగా కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే వేస్టేజ్, తర్వాత పండ్ల తొక్కలు, లేదంటే ఇంట్లో వాడిన టీ కాఫీ పొడులు, ఎండినాకులు, కాగితాలు, ఇవన్నీ వేస్టేజ్ కింద చూసినట్టయితే వాటి నుంచి మనము ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒక సింపుల్ పద్ధతి ఏంటి అంటే ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి, ఏదైనా ఒక మట్టి కుండ కానీ రంధ్రాలు ఉన్న డబ్బా కానీ తీసుకొని దాంట్లో అడుగున ఎండినాకులు, కాగితం వ్యర్థాలు అన్నీ ఒక అడుగున వేసేసి ఒక లేయర్ లాగా తయారు చేసుకోవాలి. మనకింట్లో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా

0: చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఫస్ట్ లేయర్ పైన ఇవన్నీ వేసుకోవాలి. అంటే మనం తీసుకునేవన్నీ తడి వ్యర్థాలు కాబట్టి అవన్నీ చిన్న చిన్న కట్ చేసేసుకొని అందులో వేసి పెట్టుకొని దానిపైన మన దగ్గర ముందేదైనా కంపోస్ట్ ఉన్నట్టయితే కొంచెం చల్లేయాలి, అది కల్చర్ లాగా పనిచేస్తుంది మనకి. దానిపైన మళ్ళా కొంచెం తడి మట్టి వేసి ఉంచి మూత కొంచెం లూజ్గా పెట్టాలి. ఇలా పెట్టుకొని ప్రతి 7-10 రోజులకోసారి కలుపుకుంటూ ఉంటే మనకు ఒక 30-45 రోజులలో కంపోస్ట్గా తయారవుతుంది. దీన్ని మనం ఎరువుగా వాడవచ్చు. అంతేకాకుండా వానపాముల ద్వారా కూడా మనం ఎరువులు తయారు చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది పశువుల ఎరువు, ఎండినాకులు, లేదంటే ఇంట్లో వచ్చే వ్యర్థాలు అంటే ఫుడ్ వేస్టేజ్ అంతా కూడా వాడవచ్చు మనము. ఎండినాకులు, పశువుల ఎరువు అంతా కలిపి ఒక బెడ్లాగా తయారు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసిన వ్యర్థ పదార్థాలని వేయాలి. దాంట్లో కొన్ని వానపాములను వదిలి అందులో తేమ లేకుండా అంటే నీళ్ళు ఎక్కువగా జమ కాకుండా చూసుకోవాలి. దాన్ని అంతా ఒక లేయర్ లాగా తయారు చేసుకున్న తర్వాత దానిపైన ఒక తడి గోనె సంచి వేస్తే మనకి 30-40 రోజులలో వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీంట్లో పోషకాలు అధికంగా ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఈ చెత్త అనేది వేసినప్పుడు అందులో ప్లాస్టిక్ కానీ గాజు కానీ లోహాలు కానీ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి, అంటే మెటల్ పీసెస్. అంతేకాకుండా మనము ఎక్కువగా నూనె వాడిన పదార్థాలు కూడా అందులో చేర్చొద్దు. కారం ఉప్పు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు కూడా అందులో చేర్చొద్దు. అంతేకాకుండా మాంసాహార పదార్థాలు, మాంసము, చేపలు ఇట్లాంటి వేస్టేజ్ కానీ పాలకు సంబంధించిన పదార్థాలు కానీ అందులో చేర్చకుండా ఉంచాలి. ఇంట్లో తయారు చేసుకున్న సేంద్రియ ఎరువు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది వాడడం వల్ల ఏంటి అంటే ముఖ్యంగా రసాయనక ఎరువుల వాడకం అనేది తగ్గుతుంది. కాబట్టి మనము పెరటి తోటలు పెంచడానికి ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ రసాయనక ఎరువులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటి వాడకం తగ్గడం వల్ల మన ఖర్చు తగ్గుతుంది. ఇంట్లో చెత్త అంతా కూడా తగ్గి కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా పెరటి తోటలో ఉండే మట్టిలో పోషకాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రకంగా కిచెన్ గార్డెన్కి ఈ ఇంట్లోనే తయారు చేసుకున్న సేంద్రియ ఎరువు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మామూలుగా కంపేర్ చేసి చూసుకున్నట్టయితే కెమికల్స్ వాడిన ఫుడ్స్కి కెమికల్స్ వాడకుండా సేంద్రియ ఎరువు వాడిన ఫుడ్స్లో కూడా న్యూట్రిటివ్ వాల్యూ అన్నది, పోషక విలువలు అన్నది తేడా ఉంటుంది. అంతేకాకుండా సేంద్రియ ఎరువుతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు కానీ మంచి రుచిగా ఉంటాయి.
1: అది ప్రశాంతి గారు మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో ఉన్న వ్యర్థాలతోనే మనము కంపోస్ట్ తయారు చేసుకున్నాను మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా ఇంటి దగ్గర పెంచుకోవడానికి అంటే పెరటి తోటలు కానీ మిద్దె తోటలు కానీ ఎట్లాంటి మొక్కల్ని మీరు పెంచుకోవడానికి సలహాలు ఇస్తారండి?
0: పెరటి తోటల్లో పెంచుకోవడానికి మనం ఏదైనా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూరగాయలు, ఆకుకూరలు, చిన్న చిన్న పప్పు వర్గ మొక్కలు అంటే అలసంద కానీ, చిక్కుడు, బీన్స్, బఠానీ లాంటి మొక్కలు, అంతేకాకుండా ముఖ్యంగా పళ్ళ మొక్కలు, నిమ్మ, జామ, బొప్పాయి, అరటిపండు, సపోటా లాంటి మొక్కలు పెంచుకోవచ్చు. ఇదే కాకుండా మసాలా సుగంధ మొక్కలు మరియు ఔషధ మొక్కలు అంటే తులసి, వామం, వేప, కలబంద, గోరింటాకు, అల్లము, పసుపు ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు పెంచుకోవడం వల్ల మనకి వారమంతా ఏదో ఒక ఆకుకూర అనేది అందుబాటులో ఉండడం వల్ల మామూలుగా పోషకాహార నిపుణులు చెప్పేది ఏంటి అంటే రోజు తినే ఆహారంలో ఒక పూటైనా ఖచ్చితంగా మనము ఆకుకూరలు ఇంక్లూడ్ చేయాలన్నమాట. అట్లా మనము ఇంట్లో పెంచుకున్నట్టయితే మనకు బయటకెళ్ళి కొని అవసరం ఉండదు. అంతేకాకుండా మార్కెట్లో వాటి అవైలబిలిటీ లేకున్నా కానీ మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవే తినేస్తాం మనం. ఈ ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర ఇట్లాంటివి తినడం వల్ల మనకి వాటిలో ఉండే పోషక విలువలు అంటే ముఖ్యంగా మినరల్స్, అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇనుము, ఇనుము ఇట్లాంటివి బాగా లభిస్తాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళల్లో మరియు బాలికల్లో పెరుగుతున్న అమ్మాయిల్లో కూడా ఎక్కువగా కనబడే సమస్య అనీమియా, అది ఇనుము లోపం వల్ల వస్తుంది. సో ఈ రకంగా మనం ఇవ్వడం వల్ల ఇనుము అన్నది శరీరానికి మనకు కావలసిన మోతాదులో చేరుతుంది. పోషకాహార లోపాలున్న సమస్యలు అన్నవి మనకు కనబడవు. అంతేకాకుండా వీటిలో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇవి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఆకుకూరలు అన్నవి మనం రోజు తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇనుము ఎక్కువగా ఉంటుంది, అంటే మినరల్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పండ్ల జాతికి చెందిన కూరగాయలు అంటే టమాటా, వంకాయ, మిరపకాయ, బెండకాయ ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనకి బయట కొనే ఖర్చు ఉండదు, ఇంట్లో ఉన్నవే మనకి రోజుకో. ఎందుకంటే పోషకాహార నిపుణులు చెప్పేది ఏంటంటే డైవర్సిఫైడ్ డైట్, అంటే మనం రోజు తినే ఆహారంలో రకరకాల ఫుడ్స్ ఉండాలి, అట్లాంటప్పుడే మనకు శరీరానికి అవసరమైన పోషకాలన్నీ చేరుతాయని చెప్తారు. కాబట్టి ఇవన్నీ పెంచుకోవడం వల్ల మనం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నవి ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు. ఇవే కాకుండా పండ్ల మొక్కలు అంటే నిమ్మ, జామ, బొప్పాయి, అరటి, సపోటా ఇట్లాంటివి పెంచుకోవడం వల్ల రకరకాల పండ్లను కూడా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. నిమ్మ అన్నది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆకుకూరల నుంచి ఇనుము వస్తుంది, నిమ్మజాతి మొక్కల నుంచి మనకి విటమిన్ సి వస్తుంది. ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు మనం విటమిన్ సి ఎక్కువ ఉన్నాయి తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అనేది బాగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. జామ తీసుకున్నట్టయితే దీన్ని పేదవాడి యాపిల్ అని అంటారు. మనం బయట యాపిల్ 30 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని కొనే కన్నా రోజువారీ మన చెట్టున్న జామకాయ ఒకటి కోసుకొని తినడం దానికన్నా చాలా ఉపయోగకరం. అంతేకాకుండా బొప్పాయి మన పెరటి తోటలో ఉన్నట్టయితే విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది బొప్పాయిలో. అట్లాగే కాకుండా అరటిలో మంచి పోషకాలు ఉంటాయి. సపోటా ఇవన్నీ కూడా పెంచుకోవడం వల్ల మనకి రోజు తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం సీజనల్ ఫుడ్స్ తినమంటాము, ఏ సీజన్లో ఏ పండుతాయో తినడం చాలా మంచిది. సో అట్లాగే ఇవన్నీ మనకి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది.
1: ప్రశాంతి గారు, మీరు చెప్పిన విధంగా వినియోగదారులు గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి ప్రస్తుతం రసాయనాల వాడకం అధికంగా అయిపోతుందని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది, మరి రసాయనాలు అధికంగా వాడి పండించిన కూరగాయలు తినడం వల్ల ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు మనం ఎదుర్కోబోతున్నామండి?
0: మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే రసాయనాల వినియోగం అన్నది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మనకి అగ్రికల్చర్ సైంటిస్టులు అందరు, ఎక్స్పర్ట్స్ అందరూ ఇంతే మోతాదులో వాడాలి, ప్లస్ అది రసాయనాలు వాడిన తర్వాత కూరగాయలను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇవన్నీ గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ చాలామంది అవి ఫాలో అవ్వడం అన్నది తక్కువగా ఉంది. ఈ రసాయనాలు మన శరీరం పైన ఎన్నో దుష్ప్రభావాలు చూపిస్తాయి. ముఖ్యంగా ఎరువుల్లో ఉండే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అది మనం కూరగాయలు పండ్లలోకి చేరి మనం తిన్నప్పుడు అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఇవి మన శరీరంలోకి చేరినప్పుడు మనకి వివిధ ఆరోగ్య సమస్యలు ఎట్లాంటివి అంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే మనం ఎక్కువ కాలం దీర్ఘకాలం ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీల పైన, కాలేయం పైన ప్రభావితం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదాలు పెరిగే అవకాశం కూడా ఉంది. రీసెంట్గా జరిగిన అధ్యయనాలు ఏం చెప్పాయంటే పిల్లల పైన కూడా వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా వాళ్ళు గమనించింది అంటే ఐక్యూ అన్నది కూడా పిల్లల్లో తగ్గుతుంది రసాయనాలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల. పిల్లల పైన ముఖ్యంగా ప్రభావం చూసినట్లయితే పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుంది, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది, అందులో మెమరీ ఇట్లాంటివి ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఈ పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల అవి మనకి నాడి వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని దెబ్బతీసే అంటే ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పురుగు మందులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మనకు కనబడేది తలనొప్పి, వాంతులు, చర్మ ఎలర్జీస్, కండ్లమంట. అంటే మనము స్ప్రే చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మనం వాటితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా కనబడే లక్షణాలు అన్నమాట ఇవి. దీర్ఘకాలంగా ఇలాంటి ఫుడ్స్ మనం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే హార్మోన్ అసమతుల్యత అన్నది జరుగుతుంది, వంధ్యత్వ సమస్యలు అన్నవి ఎక్కువగా కనబడుతున్నాయి, నరాల బలహీనత కనబడుతుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ మహిళల పైన కూడా వీటి ఇంపాక్ట్ ఎక్కువగా కనబడుతుంది. ఫీటస్ డెవలప్మెంట్లో కానీ లోపాలు అన్నవి ఎక్కువగా కనబడుతున్నాయి. పుట్టే పిల్లలు కూడా ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా బరువుతో పుట్టడము, మరి ఇతర లోపాలతో పుట్టడం అన్నది ఎక్కువగా కనబడుతుంది ఈ వీటి సైడ్ ఎఫెక్ట్ కింద. అంతేకాకుండా ఇవి ఎక్కువగా వాడడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. ఆ జలాలు కలుషితమైనప్పుడు ఏమవుతుందంటే వాటి దగ్గర పశువులు అవి వచ్చి తాగినప్పుడు ఆ పశువుల నుంచి వచ్చే పాలు మాంసం మనం తీసుకున్నప్పుడు కూడా అవి ఆ రకంగా ఈ కెమికల్స్ అన్ని మన శరీరంలోకి చేరడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తాగునీటిలో కూడా ఈ విష పదార్థాలు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకో ముఖ్య సమస్య ఏమిటంటే మనకి ఏదైనా పంట పండించినప్పుడు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనేవి మట్టిలో ఉంటాయి, అలాంటివి కూడా నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అనే సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీటి సైడ్ ఎఫెక్ట్స్లో సఫర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు.
1: మరి రైతు సోదరులు, అదేవిధంగా వినియోగదారులు అందరూ కూడా మీరు చెప్పిన సలహాలు మరియు జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఇప్పుడు పెరటి తోటలు పెంచుకుంటే మనకు సరిపోయేంత తిన్న తర్వాత వాటిని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది, మరి ఆదాయ వనరుగా దీన్ని ఎలా చూడవచ్చు అంటారు?
0: ఒకటి ఏంటంటే, ముందుగా మనము పెరటి తోటలు ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ఎంతమంది ఉన్నాము, మనకు ఒకవేళ తక్కువ ప్లేస్ ఉందనుకోండి, మన ఇంట్లో ఫ్యామిలీ సైజ్ ఎంత అన్న దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని పండించుకోవచ్చు, ఓన్లీ మనకు ఇంటికి సరిపడా. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే కొంచెం మనము దాని నుంచి అదనపు ఆదాయం వచ్చేటట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఇంటి పక్కల వాళ్ళకి కానీ దగ్గరలో ఉన్న మార్కెట్లో కానీ లేదంటే సంతలో కానీ విక్రయించి దాని నుంచి ఆదాయం పొందొచ్చు. అంతేకాకుండా మన ఇంట్లో తయారు చేసే సేంద్రియ కంపోస్టును కూడా, ఎరువును కూడా మనము ప్యాక్ చేసేసి మార్కెట్లో అమ్మొచ్చు. లేదంటే చిన్న చిన్న మనం పండించిన పంటల నుంచి వచ్చే విత్తనాలను కూడా సీడ్స్ అమ్మొచ్చు మనం ప్యాకెట్స్ చేసేసి. అంతేకాకుండా టొమాటో, మిరపకాయ, వంకాయ అట్లాంటి వాటివి చిన్న నారు పోసి కూడా, నారు అమ్మినప్పుడు మనకి ఆదాయం అన్నది వస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే వీటి వల్ల బెనిఫిట్, ఎప్పుడైనా ఆఫ్ సీజన్లో మనకి ఎక్కువ రేట్స్ ఉంటాయి, సో అట్లాంటప్పుడు మనం విక్రయించినట్టయితే ఆదాయం ఎక్కువగా వచ్చే లాభం ఉంటుంది. అవే కాకుండా మన కిచెన్ గార్డెన్లో వచ్చే ఉత్పత్తులు, ముఖ్యంగా సపోజ్ మీరు ఇప్పుడు తీసుకుంటే ఆకుకూరలు ఉన్నాయి, దాంట్లో ఒకటి మనం పండించేది గోంగూర ఒకటి తీసుకున్నట్టయితే, గోంగూర పచ్చడి పెట్టేసి అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, మనకు గోంగూర ఒక కట్ట ఎంత వస్తుంది, ఓ పెద్ద కట్ట తీసుకుంటే ఒక 5-10 రూపాయలకి కొంటాం మనం, జనరల్గా అమ్మినా కానీ అదే రేట్ వస్తుంది. ఆ 5-10 రూపాయలని మనము పచ్చడి చేసి అమ్మినట్టయితే ఒక 100 గ్రామ్స్ని మనం ఈజీగా ఒక 50 రూపాయల వరకు సంపాదించవచ్చు, అంటే దాదాపు డబుల్ మనకి ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా ఆకుకూరల పొడులు, మన ఇంట్లో కరివేపాకు చెట్టు కానీ మునగ చెట్టు కానీ ఉండేది ఉంటే ఆ మునగ చెట్టు నుంచి వచ్చే మునగాకుతోటి ఇంట్లో తినడం వల్ల ఐరన్ ఎక్కువ వస్తుంది. మిగతా ఆకులతో పోల్చి చూస్తే మునగాకులో ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటి అంటే మనకి శరీరానికి అవసరమయ్యే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము, అవి ప్రోటీన్లో ఒక పార్ట్ అన్నమాట. అవి కూడా ఈ మిగతా ఆకుకూరల కన్నా మునగాకులో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మునగాకు మనం నార్మల్గా ఎండబెట్టి పొడి చేసి అమ్మొచ్చు, అంతేకాకుండా చట్నీ పౌడర్ లాగా చేసి అమ్మొచ్చు, పుదీనా చట్నీ చేసి అమ్మొచ్చు, అంతేకాకుండా కరివేపాకు పొడి ఇట్లాంటి పొడులన్నీ కూడా చేసేసి అమ్మేయచ్చు. ముఖ్యంగా మునగాకు సీజన్లో మునక్కాయలు వచ్చినప్పుడు పచ్చళ్ళు చేసి అమ్మొచ్చు. సో మునగాకులో, మునగ చెట్టులో ఏ పార్ట్ వేస్ట్ పోయేది లేదు, ఆకులు, పూలు, చివరికి కాయలు అంటే మునక్కాయలు, అంతేకాకుండా మునగ గింజల నుంచి నూనె కూడా తీస్తున్నారు. సో ప్రతి పార్ట్ నుంచి కూడా మనకి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. ఇంటి వెనకాల ఒకవేళ కనుక పళ్ళ తోటలు ఉంటే జామ్ చేసి అమ్మొచ్చు, క్వాష్ చేసి అమ్మొచ్చు. సో ఇట్లాంటివన్నీ వాల్యూ ఎడిషన్ చేస్తే మీకు 10 రూపాయలు వచ్చే దగ్గర 20-30 రూపాయల వరకు ఆదాయం లభించి మహిళలకి సాధికారత అన్నది సాధ్యమవుతుంది. సో వాళ్ళకి ఫైనాన్షియల్గా, అంతేకాకుండా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి కూడా ఒక చిన్నగా ఎంటర్ప్రెన్యూర్ లాగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా అనేక లాభాలు ఉన్నాయి, మనకు ఆహారంతో పాటు ఆదాయంగా కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. అంటే ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి ఈ పెరటి తోటల వల్ల.
1: మరి ప్రశాంతి గారు, మీరు చెప్పిన విషయాలు రైతు సోదరులు అదేవిధంగా గృహిణులు ఆలోచించి తగు చర్యలు తీసుకొని ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ, మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి సలహాలు సూచనలు చేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

శ్రోతలు, మీరింత వరకు పెరటి తోటల పెంపకం గురించి సహాయ ఆచార్యులు ఎం ప్రశాంతి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. పరిచయకర్త ఎన్ రవికుమార్. ఇప్పుడు విందాం ఒక పాట.

శ్రోతలు, మీరు ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రతా కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. April 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు

ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది April 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు ముగ్గురు పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం ₹1,096.7 crore కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది March 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం ₹3,350 crore ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వోచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్ గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది.

0: మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర రేఖకు ఎగువన, దారిద్ర రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
4: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
3: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
5: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
3: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
6: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
3: తప్పక ట్యూన్ చేసుకోండి

0: ఈ ప్రసారంలో రాత్రి 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. సౌందర్య లహరి వైభవం గురించి డాక్టర్ ఎం అమర్నాథ శర్మ గారి ప్రసంగం వింటారు.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనిస్తాం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:00.

శ్రోతలు, ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 50301.

103.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ సూర్యనగర్ నుండి సుధాకర్, సుశీల్, శివప్రసాద్, నవీన్, నవనీత, రమేష్, స్రవంతి, చిన్నారి, హేమశ్రీ, పద్మ, స్వామిగౌడ్, త్రినయ వీరందరూ కోరుతున్నారు సంపంగి చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: డాక్టర్ సీను నాయక్.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
2: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాలను మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాలు వినండి. మరి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరూ కోరుతున్నారు అమరన్ చిత్రం నుండి పాట వినిపించమని. రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి గారు పాడిన ఈ పాట వినండి.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
2: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, జోగు, అద్వైత్, దాసరి, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, సేనిత, వీరందరూ కోరుతున్నారు. రమణ గోగుల మధుప్రియ గారు పాడిన ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి. మరి వినండి వీరి కోసం ఈ పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్లూరు గ్రామం నుంచి గన్నవరపు మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు చిత్రం నుండి వినిపించమని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రగారు పాడిన ఈ పాట వినండి.

0: ఇప్పుడు వినండి. నిజామాబాద్ జక్రంపల్లి మండలం సికింద్రాపూర్ నుంచి రాఘవేంద్ర, అరుంధతి, స్పందన, చరణ్, తేజ, పల్లవి, జయంత్, ప్రియదర్శిని, లహరిక, మీరందరూ కోరుతున్నారు స్కంద చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం ఈ పాట. సిద్ధి శ్రీరామ్, సంజన కలమంజ పాడిన ఈ పాట స్కంద చిత్రం నుండి.
1: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for my golden heart, then baby.

0: తప్పక వినండి, తరించండి.
1: శ్రోతలు, మీరింతవరకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వింటారు జానపద గీతాల కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.
2: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీరు వింటున్నారు జానపద గీతాల కార్యక్రమంలో జానపద గీతాలు. ఇప్పుడు వినండి మరొక గీతం.

శ్రోతలు మరింత వరకు జానపద గీతాల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 అలనాటి మేటి గీతాలతో మళ్ళీ కలుద్దాం.

అలనాటి మేటి గీతాల కార్యక్రమంలో ముందుగా వినండి మా అన్నయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి బృందం పాడిన ఈ పాట వినండి మా అన్నయ్య చిత్రం నుండి.

శ్రోతలు మీరు విన్న ఆ పాట పి సుశీల గారు పాడినారు. చిత్రం మంచి మనసులు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్స్ పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. గుల్లేబ కావలి కథ చిత్రం నుండి పి సుశీల గారు పాడిన ఈ పాట వినండి.

ఏదయ్యా అయ్యా అయ్యా అయ్యా అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ పుల్లోడే పుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయ్యా అయ్యా.

చీకట సరి సొగ సరి కళ్ళు కొంత కోడెతనముంది మరి కొంత ఆడతనముంది.

ఇష్టం ఇంకా మొలిచినట్టు లేదు, బెదురు చూస్తే ఎవరితోనూ కుదిరినట్టు లేదు, ఆకసలోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు, కొంత చిలిపితనముంది మరి కొంత కలికితనముంది.

మధుర గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఘంటసాల గారు పాడిన ఈ పాట బ్రతుకు తెరువు చిత్రం నుండి.

మదర్ గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. రామకృష్ణ పి సుశీల గారు పాడిన ఈ పాట లేత మనసులు చిత్రం నుండి.